0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: బ్యాకప్.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod
5: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: You're listening to KSJO HD2 San Jose.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
5: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
6: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
7: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
6: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
9: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇంకేంటి
4: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
3: ఓ కంసామిద.
4: కంసామిదానా అంటే?
3: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద.
4: కంసామిద.
3: నైస్.
4: కంసామిద.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.
2: You're listening to KSJO HD2 San Jose.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ TRAVELOPOD.com.
5: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
6: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
7: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
6: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: If you are not one of these people, you may want to try Zoho One.
9: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: or visit nagrajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at
4: 408-805-4653 or visit nagarajhomes.com. Committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని డోల్మే అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు FM రేడియో.
9: విరిజల్లు రేడియో.

0: ఆహోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎంజాయ్మెంట్ యువలో మన బాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gudi zodu. Hey, kitangi dal lepi kattu mogi podi downu. Hey, salam kattu chillam kattu manate ra placeu. Hey, tin maru yella kotti bench zara dosu.
1: Hey, don't stop dancing. Ponagalu loading.

0: తనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయి.
2: Hey, don't stop dancing.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
2: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజనులు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా ప్రభువు యొక్క కృప మీతో ఉండాలని, ప్రభువు యొక్క దీవెనలు మీ యొక్క జీవితములలో మీకు కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమస్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు, స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క వాక్యమును ధ్యానించుకొనన ఉంటుండగా స్తుతి గీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపని ఉంటుండగా మాతో మీకు సన్నిధిని మీ యొక్క తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించండి తండ్రి. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా సకల మహిమ ఘనత ప్రభావములు మీకే కలుగులాగున ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్, విరిజల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి ఎక్కువ ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగమును బైబిల్ నుండి చదువుకొని ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగమును బైబిల్ నుండి చదువుకుని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమమునకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకొని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్న ఏళ్ళ తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతి గీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 20:1-16 వరకు.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 20:1-16 వరకు. ఎలాగనగా, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలీకి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడూ మమ్మను కూలీకి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుణ్ణి చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలీ ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలీకి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి, కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే? నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీనికిచ్చుటకు నాకిష్టమైనది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాణ్ణైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారగుదురు, మొదటివారు కడపటి వారగుదురు.
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చదవబడిన వాక్య భాగము మత్తయి సువార్త 20:1-16. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా పరలోక రాజ్యమునకు సంబంధించిన విషయములను తెలియపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మార్లు జనసమూహములతోనూ శిష్యులతోనూ అక్కడ చేరియున్న వారిలో ఉన్న మతాధిపతులు లేక ఇక ఇతరులు వారందరితో కూడా పరలోక రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తూ ఉండేటువంటి వారు. వారి మధ్యన అనేక అద్భుత కార్యములు కూడా చేసి ఉన్నారు. ప్రత్యేకించి దేవుని రాజ్యమును గూర్చిన సంగతులు అక్కడ వినేవారికి అర్థమవటానికి ఉపమాన రీతిగా కూడా తెలియపరుస్తూ ఉండేటువంటి వారు. ఇంగ్లీష్లో అయితే వీటిని పారబుల్స్ అంటారు, షార్ట్ స్టోరీస్. మరి ఉపమాన రీతిగా తెలియపరుస్తూ ఉండేటువంటి వారు. మనము చదివి ఉన్న వాక్య భాగంలో కూడా ఒక ఉపమానము ఆయన తెలియపరుస్తూ ఉన్నారు అక్కడ చేరి ఉన్న వారితో. మనము మత్తయి సువార్త 19:30 గమనించినట్టయితే, మొదటివారు అనేకులు, కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు. అలాగే మనం నేటి దినమున చదివి ఉన్న వాక్య భాగము మత్తయి సువార్త 20:16 చూసినట్టయితే, ఈ ప్రకారమే కడపటివారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటివారు అగుదురు. ఇక్కడ 2 సార్లు ఈ యొక్క విషయమును యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తెలియపరుస్తూ ఉన్నారు. అంటే మొదటివారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. ఫస్ట్ షెల్ బి లాస్ట్ అండ్ లాస్ట్ షెల్ బి ఫస్ట్. ఈ లోకరీతిగా ఆలోచించినట్టయితే మనకి చాలా విచిత్రంగా ఉంటుంది. సాధారణంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నదే ప్రిన్సిపల్గా ఈ లోకంలో నడుస్తూ ఉంటుంది. సాధారణంగా ట్రాఫిక్ లైట్స్ దగ్గర మనం గమనించినట్టయితే స్టాప్ సైన్ దగ్గర, ప్రత్యేకించి యుఎస్లో స్టాప్ సైన్ దగ్గర, ఇంటర్సెక్షన్ దగ్గర ఎవరన్నా మొదట వచ్చి ఉన్నట్టయితే మొదటి వారే స్టాప్ సైన్ దగ్గర స్టాప్ తీసుకున్న తర్వాత మొదటి వారే వెళ్ళాలి. తర్వాత ఎవరైతే వచ్చి ఉన్నారో గమనించుకొని తర్వాత వెళ్ళాలి. మరి ఇక్కడ వాక్యములో గమనించినట్టయితే ఆత్మీయ జీవితానికి సంబంధించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని తెలియపరుస్తున్నారంటే, మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం తెలియపరుస్తున్నారు. ఆ ఉపమానంలో ఉన్న సబ్జెక్ట్స్ మనము గమనించున్నట్టయితే ఒక ఇంటి యజమానుడు ఉన్నారు. ఇంటి యజమానుడు దేవుడు. అలాగే అక్కడ పనివారు ఉన్నారు. పనివారు అనగా మరి మానవులైనటువంటి వారు ఎవరైతే దేవుని వార్త విని అంగీకరించి ఆ యొక్క సువార్తను విని రక్షణ మార్గమును స్వీకరించి దేవునిలోకి వస్తారో వారు పనివారి కింద ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అలాగే మరి వారికి కలిగేటువంటి ఆ యొక్క వేజ్ అంటే మరి సాధారణంగా జీతము ఏంటి అనగా ఎవరైతే రక్షింపబడతారో వారికి పరలోక రాజ్యము దేవుడు అనుగ్రహిస్తారని వాక్యములో ఉన్నది. మరి ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్టయితే ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా తెలియపరిచినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మొదటగా ఏమని అంటున్నారంటే, ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. మరి ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనకి ద్రాక్ష తోట ఉన్నది. ఆ యొక్క ద్రాక్ష తోటలో పనివారిని పెట్టుకుంటున్నారు. ఉదయకాలమునే బయలుదేరి అంటే దాదాపు 6 గంటలు కావచ్చేమో, ఉదయకాలం బయలుదేరి తన ద్రాక్ష తోటలో పనిచేయటానికి అక్కడ పనివారిని పెట్టుకుని ఉన్నారు. వారి మధ్యన ఒప్పందము ఏంటి అనగా దినమంతా పనిచేసిన తర్వాత ఒక దేనారం వారికి ఇస్తారు అని. మరి ఈ రీతిగా 3-4 సార్లు మనం వాక్య భాగంలో గమనించినట్టయితే పనివారు జాయిన్ అవుతూ ఉన్నారు. 9 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, అలాగే 3 గంటలకు ఒకసారి పనిలోకి పెట్టుకుంటూ ఉన్నారు. అంటే అనగా మరి మొదటి వారు దాదాపు 6 గంటలకు మొదలు పెట్టారు అనుకోండి, తర్వాత 9 గంటలకి చేరి ఉన్నవారు, 12 గంటలకు చేరి ఉన్నవారు, అలాగే 3 గంటలకు చేరి ఉన్నవారు వచ్చి పనిచేస్తున్నారు. దినము దాదాపు 6 గంటలకి సమాప్తం అవుతుందేమో అంటే డే లైట్లో పనిచేస్తూ ఉంటారు కదా. మరి 5 గంటలకు కూడా పనివారు వచ్చి జాయిన్ అయినట్టు మనము వాక్య భాగంలో చదివి ఉన్నాము. ఈ రీతిగా దాదాపు 5 మార్లు ఇక్కడ పనివారు ద్రాక్ష తోటలో పనిచేయటానికి చేర్చుకోబడుతున్నారు యజమానుని ద్వారా. ఉదయకాలము 6 గంటలకి, దాదాపు 6 గంటలకి చేరి అయినటువంటి వారు ఒక దేనారముకు ఒప్పుకొని పనిచేస్తూ ఉన్నారు. మరి తర్వాత ఆలస్యంగా వచ్చిన వారు 9 గంటలకి, 12 గంటలకి, అలాగే 3 గంటలకి, 6 గంటలకు వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. మరి దినము పూర్తయిన తర్వాత వారికి వేతనము వేజ్ చెల్లించాలి. ఆ రోజుకి రావాల్సినటువంటి జీతము చెల్లించాలి. మరి లోకరీతిగా మనము ఆలోచించినట్టయితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎవరైతే కష్టపడి పనిచేసి ఉన్నారో వారికి ఎక్కువ రావాలి జీతము. ఎందుకంటే ఎక్కువ గంటలు పనిచేసి ఉన్నారు. మరి వాతావరణం కూడా మధ్యాహ్నం అంతా వేడిగా ఉంటుంది. ఆ యొక్క వాతావరణం అంతా పనిచేసి ఆ వాతావరణంలో పనిచేసి చాలా కష్టపడి ఉంటారు. అలాగే 9 గంటలకి వచ్చినటువంటి వారు ఇంకొద్ది కష్టపడి ఉంటారు. అలాగే 12 గంటలకు వచ్చినటువంటి వారు, 3 గంటలకు వచ్చినటువంటి వారు, 5 గంటలకి వచ్చినటువంటి వారికైతే, చివరిగా వచ్చినటువంటి వారికైతే మరి తక్కువ గంటలే ఉన్నాయి కాబట్టి ఆ తక్కువ గంటలు పనిచేసినంత మట్టుకు ఇవ్వాలి. కానీ చివరికి వచ్చేటప్పటికీ వాక్యభాగంలో గమనించినట్టయితే 5 గంటలకు ఎవరైతే వచ్చి ఉన్నారో వారికి కూడా 1 దేనారమును ఇస్తున్నారు యజమాని. మరి పొద్దున్న ఉదయకాలం పనిచేసేటటువంటి వారికి కూడా 1 దేనారమే అనుగ్రహించబడుతున్నది. ఇది గమనించి ఉన్నటువంటి పనివారు ఎవరైతే ఉదయం 9 గంటలకి వచ్చి ఉన్నారో వారు వారిలో వారు అనుకుంటూ ఉన్నారు, సణుగుకుంటూ కూడా ఉన్నారు అని వాక్యంలో ఉన్నది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి చూసినట్టయితే వారది తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంట యజమానుని మీద సణుగు కొనిరి. అవును, మరి పొద్దునుంచి కష్టపడి ఉన్నారు, అలాగే మరి వారికి వచ్చినటువంటి వేతనము చివరిగా 5 గంటలకు వచ్చి 1 గంట పనిచేసినటువంటి వేతనము అయితే సమానంగానే ఉన్నది. మరి లోకరీతిగా ఆలోచించినట్టయితే మరి ఇది అన్యాయమే. మరి ఆత్మీయ జీవితములకు సంబంధించినంత మట్టుకు యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా ఈ లోకములో రక్షణ మార్గము అనుగ్రహించి ఉన్నారు. ఎవరైతే రక్షణ మార్గము స్వీకరిస్తారో వారు పరలోక రాజ్యంలోనికి చేర్చబడతారు. అదే అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదము. మరి పరలోక రాజ్యంలో చేర్చబడటం అనేది మరి ఈ లోకంలో మనం ఎప్పుడైతే రక్షణానుభవం కలిగి ఉంటామో మరి ఈ యొక్క రక్షణానుభవము ఒక క్వాలిఫికేషన్, ఒక అర్హత. ఎందుకంటే మనము ఇదేదో మెకానికల్గా చేయట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమే సిలుమ్రానపై శిక్ష తీసుకొని ఉన్నారు. మన పాపం నిమిత్తమే ఆయన బలిదానంగా అర్పింపబడి ఉన్నారు. ఆయన బలిదానంగా అర్పింపబడడం వలన మనకి పాపముల నుంచి విమోచన కలిగి ఉన్నది. ఎప్పుడైతే మనము క్రీస్తు యేసు ప్రభువారు మనందరి నిమిత్తమే చనిపోయి ఉన్నారని గ్రహించి, మనందరి నిమిత్తమే బలిదానంగా అర్పింపబడి ఉన్నారు అని గ్రహించి, మన పాపముల యొక్క వెల ఆయన సిలోమ్రానుపై చనిపోవటం ద్వారా, ఆ శ్రమల గుండా వెళ్ళటం ద్వారా ఆ యొక్క వెల మన నిమిత్తమే చెల్లించి ఉన్నారని గ్రహించి, మన పాపముల నిమిత్తమే పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం ఎప్పుడైతే మనము మన పాపములను క్షమించమని వేడుకుంటామో, క్రీస్తు యేసు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో, మనము రక్షింపబడిన వారిగా దేవుని బిడ్డలుగా ఉంటాము. మనము పరలోక రాజ్యంలోకి చేరేటువంటి ఆ యొక్క అర్హత పొందుతాము. ఇది అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదము. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా తెలియపరుస్తున్నటువంటి ఈ యొక్క విషయములను గమనించినట్టయితే, ప్రత్యేకించి ఆత్మీయంగా ఆత్మీయ జీవితములలో మనము దీనిని ఏ రీతిగా అర్థం చేసుకొనగలము. మొదట వచ్చిన వారు అంటే మొదటగా క్రీస్తు యేసు ప్రభువారిని స్వంత రక్షకునిగా స్వీకరించి ఉన్నవారు, రక్షింపబడినటువంటి వారు విశ్వాస జీవితంలో ఎప్పుడు దేవుని మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉంటారు. వారు క్రీస్తు యేసు ప్రభువారితో ఆ యొక్క సహవాసము, మంచి సహవాసము కలిగి విశ్వాస జీవితంలో ఎదుగుతూ శోధనలకు గురి కాకుండా వారు ముందుకు వెళ్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు వలన వారి ముందుకు వెళుతూ ఉంటారు. మరి ఆ తర్వాత మరి ఎవరైతే రక్షణ స్వీకరిస్తారో, మొదటి వారికి తర్వాత ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో, ఈ యొక్క టైం ఫ్యాక్టర్ అనేది అస్సలు క్రైటీరియా కానే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ మార్గము మనందరికీ అనుగ్రహించి ఉన్నారు. వివిధ పరిస్థితుల వలన, ఒక వ్యక్తి జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల వలన, విన్నటువంటి సంగతుల వలన తన జీవితములలో పరివర్తన చెంది రక్షణ మార్గం స్వీకరించడానికి దేవుని యొక్క కృప తోడై ఉన్నప్పుడు ఆ సమయంలో, ఆ సందర్భంలో రక్షణ పొందగలుగుతారు. వేరే వ్యక్తులు వారికి ఎప్పుడైతే దేవుని కృప అనుగ్రహింపబడుతుందో, ఆ పరిస్థితుల ద్వారా, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల ద్వారా వారు రక్షణలోకి వస్తూ ఉంటారు. కానీ దేవుడైతే అన్యాయస్థుడైన దేవుడు కారు. ఎవరూ నశించిపోవటము ఆయనకి అస్సలు ఇష్టము లేదు. అందుకను ప్రతి ఒక్కొక్కరికి కూడా అవకాశం కలిగేలాగున, అందరూ సువార్త విని రక్షణ పొందేలాగున, వారు చివరి వారైనా సరే వారికి రక్షణ మార్గము ప్రాప్తించేలాగున, అలాగే రక్షణ మార్గము వారికి అనుగ్రహింపబడటం వలన వారు కూడా పరలోక రాజ్యంలో చేరతారు అన్న గొప్ప విషయాన్ని ఈ యొక్క వాక్య భాగంలో మనము గమనించవచ్చు. ప్రత్యేకించి హెబ్రీలకు గ్రంథము 6:10-12 ఒకసారి మనం గమనించినట్టయితే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వాతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరచిన ఆసక్తిని తొదమట్ట వరకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ఇక్కడ ప్రత్యేకించి 10వ వచనంలో హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథము 6:10 చివరిలో మనం గమనించినట్టయితే, దేవుడు అన్యాయస్థుడు కాడు. అలాగే 12వ వచనంలో కూడా, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తొదమొట్టుకు కనపరచవలనని, అంటే దేవుణ్ణి వెంబడించడం విషయంలో, రక్షణ మార్గం కలిగి విశ్వాసులుగా జీవించడం విషయంలో మొదట ఏ రీతిగా ఆసక్తి కనపరిచున్నారో చివరి వరకు కూడా మనము కొనసాగించాలి. దేవుడు అన్యాయస్థుడు కాడు అని మనం వాక్యంలో చదువుకుని ఉన్నాం. మరి దేవుడు ఈ లోకంలో అందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను అని వాక్యములు ఉన్నది. ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుచేత ప్రతి ఒక్కొక్కరికి కూడా ఆయన అవకాశం ఇస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ముందుగా రక్షణ పొందుతారు వారికి ఉన్నటువంటి పరిస్థితుల వలన, సువార్త వారికి అందటం వలన, లేకపోతే వారే దేవుణ్ణి వెతుకుతూ ఉన్నప్పుడు, సత్యాన్ని గ్రహించి ఉన్నప్పుడు, దేవుని కృప వారికి తోడై ఉన్నప్పుడు వారు రక్షణ పొందగలుగుతారు. అంత మాత్రం చేత మరి మిగతా వారందరూ కూడా పరలోక రాజ్యంలో చేరేటువంటి అర్హత కోల్పోయి ఉన్నారని మనము అర్థం చేసుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానంలో కూడా మరి పనివారు వస్తూ ఉన్నారు దఫాలుగా, అనగా 9:00, 12:00, 3:00, చివరికి 5:00, అంటే మరి ఈ యొక్క ఎప్పుడు వచ్చినా సరే యజమానుడు వారిని స్వీకరిస్తూ ఉన్నారు. యజమానుడికి ఉన్నటువంటి ఔదార్యము అటువంటిది. మరి ఆయన ప్రతి క్షణము ఎల్లవేళలా కూడా మనల్ని ప్రేమించేటువంటి దేవుడు. మనం ఏ పరిస్థితుల్లో ఆయన సన్నిధిలోకి వెళ్ళినా ఆయన మనల్ని స్వీకరించేటువంటి దేవుడుగా ఉన్నారు. మరి మన జీవితములను గురించి ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనము ఇప్పటి వరకు జీవించినటువంటి జీవితము బహుశా వృధాగా గడిపి ఉన్నాము అని చింతిస్తూ ఉన్నామా? వచ్చినటువంటి అవకాశములను సరిగ్గా వినియోగించుకోకుండా మరి నిరుత్సాహపడిపోయేటువంటి జీవితమును గడిపి ఉన్నామని ఆ యొక్క ఆవేదనతో ఉన్నామా? ఒకసారి గ్రహించుకుందాం. దేవుడు మనకిప్పుడు కూడా అవకాశములు ఇచ్చి మనల్ని ఆశీర్వదించే శక్తి కలిగి ఉన్నటువంటి దేవుడు. మనం ఆయన సన్నిధిలోకి ఎప్పుడు వెళ్ళి ఆయన్ను వేడుకున్నా ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నారు. మన పాపములు లేదా మనం చేసినటువంటి తప్పులు ఎంచి నువ్వు ఈ రీతిగా ప్రవర్తించి ఉన్నావు అని శిక్షించేటువంటి దేవుడైతే కారు. మన పాపములన్నిటినీ క్షమించి తండ్రి తన బిడ్డలను ఏ రీతిగా ప్రేమిస్తారో, మనల్ని ఆ రీతిగా ప్రేమించి ఇంకనూ మన పట్ల అత్యున్నతమైన ప్రేమను కనపరుస్తున్నారు. అదేమనగా అగాపే ప్రేమ, అన్కండిషనల్ లవ్. అంటే బ్యారియర్స్, కండిషన్స్, ఆటంకములు ఏవి ఉండవు. ఆయన మన జీవితంలో మనం ఏం తప్పులు చేసి ఉన్నాము, లేకపోతే ఎటువంటి కీడు తలపెట్టి ఉన్నాము, ఇతరులకి మోసం చేసి ఉన్నామేమో, అన్యాయంగా ప్రవర్తించున్నామేమో, ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా లెక్కించరు. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి పశ్చాత్తాపంతో వెళ్ళి ఆయన్ని వేడుకుంటామో, ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, దేవుడు మనల్ని స్వీకరించే దేవుడుగా ఉన్నారు. వాక్య భాగంలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం, పనివారు వస్తూ ఉన్నారు. ఏసారి ఏ ఒక్కసారి కూడా ఎవరిని ఆయన వెనక్కి పంపలేదు. ప్రతి ఒక్కొక్కరిని కూడా యజమానుడు స్వీకరిస్తూ ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా తన బిడ్డలను స్వీకరించడానికి, తన బిడ్డలుగా స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నారు. మనం చేయవలసిందల్లా దేవుని సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపంతో, మరి హంబల్నెస్తో, తగ్గింపు ధనంతో, హ్యూమిలిటీతో వెళ్ళి మన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి, ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో మనము దేవుని బిడ్డలుగా ఉంటాము, దేవుని రాజ్యంలో చేరుతాము. ఈ యొక్క వాక్యం ఇంకనూ కొనసాగించుకొని ధ్యానించుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తర్వాయి వాక్యములను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకొని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నయెడల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతి గీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుండి 16వ వచనం వరకు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఉపమాన రీతిగా పరలోక రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తూ ఉండేటువంటి వారు. మనము నేటి దినం కోసం ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగంలో కూడా పరలోక రాజ్యం గురించిన ముఖ్యమైన విషయములను ఆయన ఈ యొక్క వాక్య భాగంలో తెలియపరుస్తూ ఉన్నారు. ఒక యజమానునికి ద్రాక్ష తోట ఉన్నది. ఆయన ఉదయమున్నే ఆ ద్రాక్ష తోటకు వెళ్ళి అక్కడ పని చేయటానికి పనివారిని పెట్టుకుంటూ ఉన్నారు. ఆ యొక్క యజమానుడు ఎవరనగా మనము ఆత్మీయ దృక్పథంతో ఆలోచన చేసినట్టయితే దేవుడు. మరి ఇక్కడ ఎవరైతే పనివారు వస్తూ చేరుతూ ఉన్నారో వారు మానవులమైనటువంటి మనము. ఇక్కడ ఈ యొక్క ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటి అనంటే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. మనము ఎప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళినా, ఆయన్ని ఎప్పుడు మనం వేడుకున్నా, ఆయన మనల్ని తన బిడ్డల వలె స్వీకరించేటువంటి దేవుడుగా ఉన్నారు. మానవులకి దేవునికి మధ్యన పాపమనే అగాధము బ్యారియర్ ఎప్పుడైతే ఏర్పడి ఉన్నదో, క్రమేణా సంవత్సరముల కొద్దీ, దశాబ్దముల కొద్దీ, సెంచురీస్ కొద్దీ మరి మానవుడు దేవునికి దూరమైపోతూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితుల్లో దేవుడు మానవులపై కనికరం చూపించి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి మెస్సయ్యగా, ఒక రక్షణకర్తగా పంపించి ఉన్నారు. ఆయన మనందరి నిమిత్తమే సిలుమలానిపై బలియాగంగా అర్పింపబడి మన పాపములకు, మన పాపములు వలన మనకు రావలసినటువంటి శిక్షను ఆయన తీసుకొని ఉన్నారు. సిలుమరానుపై ఆయన చనిపోవటం ద్వారా, శ్రమలను అనుభవించటం ద్వారా మనందరి నిమిత్తమై సిలుమరానుపై వెల చెల్లించి ఉన్నారు. ఆయన ఎప్పుడైతే చనిపోయిన తర్వాత 3వ దినమున తిరిగి లేచి ఉన్నారో, మనందరికీ కూడా మరణంపై విజయం కలిగి ఉన్నది. పాపముల నుంచి విమోచింపబడటానికి దేవుడు మనకి మార్గము ఏర్పాటు చేసి ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభువారిని మనము స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో, మనము దేవుని బిడ్డలుగా ఉంటాము. మరి ఇక్కడ మనము ధ్యానిస్తున్నటువంటి ఉపమానములో గమనించినట్టయితే, అక్కడ పనివారిని పెట్టుకుంటూ ఉన్నారు. ఉదయకాలమున ఎవరైతే ఎర్లీగా వచ్చి ఉన్నారో, మొదటి వచ్చి ఉన్నారో, వారు ఒక దేనారమునకు ఒప్పుకొని పని ఆరంభిస్తూ ఉన్నారు. మరి దినమైన తర్వాత వారు చేసిన పని బట్టి వారికి ఆ యొక్క ఒప్పుకున్నటువంటి ఆ యొక్క వేతనాన్ని చెల్లిస్తాడు యజమాని. మరి తర్వాత కూడా 9 గంటలకి 12 గంటలకి అలాగే మధ్యాహ్న సమయమున 3 గంటలకి పని జస్ట్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో, 1 గంట ముందు 5 గంటలకు కూడా ఆ యొక్క యజమానుడు ఎవరైతే పని చేయడానికి వస్తున్నారో వారిని కూడా చేర్చుకుంటూ ఉన్నారు. మరి వాక్య భాగంలో మనం గమనించినట్టయితే చివరి చేరి అన్నటువంటి వారికి కూడా అదే వేతనం వస్తూ ఉన్నది. ఆత్మీయ దృక్పథంతో ఈ యొక్క విషయములను మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, ఎవరైతే క్రీస్తు యేసు ప్రభు వారిని స్వంత రక్షకునిగా స్వీకరిస్తారో వారు మొదటివారుగా ఉన్నా సరే, లేకపోతే మరి దేవుని రాకడ ముందు క్రీస్తు యేసు ప్రభు వారిని స్వంత రక్షకునిగా స్వీకరించి, మరి లేకపోతే తమ జీవితంలో మరి వృద్ధాప్యంలోకి వచ్చేసరికి క్రీస్తు యేసు ప్రభు వారిని స్వీకరించి ఉన్నవారు, అయితే ఎన్నో పాపములు చేసి మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఒక క్రిమినల్గా ఉండి ఉన్నటువంటి వారు, వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనము ఎప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళినా అందరినీ కూడా స్వీకరించేటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ ఉపమానంలో కూడా మనం అదే చూస్తూ ఉన్నాం. పనివారు వస్తూ ఉన్నారు, వారు ఆలస్యమై చివరిగా చాలా ఆలస్యంగా వచ్చినా సరే దినము ఎప్పుడైతే ముగిస్తూ ఉన్నదో
ఆ సమయంలో వచ్చినా సరే వారిని, వారి మీద కనికరం చూపించి ఔదార్యం చూపించి వారిని చేర్చుకుంటూ ఉన్నారు పనిలో. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మన జీవితంలో మనము ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనల్ని దేవుడు తన బిడ్డల వలె స్వీకరించగలరు. వింటూ ఉన్నటువంటి మనలో మనకున్నటువంటి పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉన్నాయా? మనకున్నటువంటి పరిస్థితులు మనల్ని డిసప్పాయింట్మెంట్స్కి గురి చేస్తూ ఉన్నాయా? మనం చేసినటువంటి తప్పిదమ్ముల వలన మనము చాలా ఇబ్బందిలో ఉన్నామా? లేకపోతే మనకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల వలన కృంగిపోతూ ఉన్నామా? లేకపోతే ఆర్థికంగా వెనకపడిపోయి ఉన్నాము అన్న పరిస్థితిలో ఉండి సహాయం గురించి వేచి చూస్తూ ఉన్నామా? వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనల్ని ఆయన ఎప్పుడు స్వీకరించేటువంటి దేవుడుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మనల్ని తన బిడ్డల వల్ల స్వీకరించినటువంటి తర్వాత ఆయన మనల్ని ముందుకు నడిపిస్తారు, మనపై ఆశీర్వాదములు ఉంచుతారు. మనకి ఏదైతే అవసరత ఉన్నదో ఆ యొక్క అవసరతను ఆయన తీర్చగలిగేటువంటి దేవుడుగా ఉన్నారు. బైబిల్లో అనేక మార్లు మనము చూసినట్టయితే అనేక మార్లు ఆయన, ఎవరైతే భక్తులు ఆయన్ని మరి ఆశ్రయించి ఉన్నారో వారికి ఎప్పుడు సహాయకర్తగానే ఉన్నారు, వారిని ఆశీర్వదించి ఉన్నారు, ఆపదల్లోంచి వారిని తప్పించి ఉన్నారు, అనారోగ్యకర పరిస్థితుల్లో వారికి స్వస్థత అనుగ్రహించి ఉన్నారు. మరి ఎవరైతే మరి అపవాది చేత బాధింపబడుతున్నారో, పీడింపబడుతున్నారో అట్టి వారిని కూడా ఆయన విమోచించి ఉన్నారు. ప్రత్యేకించి మనము శిక్షింపబడినటువంటి ఒక నేరస్తుడు గురించి చూసినట్టయితే, ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభువారు సిలుమురానుపై వేలాడదీయబడి ఉన్నారో ఆయనకి ఇరువైపులా కూడా ఇద్దరు నేరస్తులను శిక్షించి ఉన్నారు సిలుమురానుపై. మరి ఆ ఇద్దరిలో ఒకనకైతే పశ్చాత్తాపం కలిగి ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభువారిని వేడుకొని ఉన్నాడో తనపై దయచూపించమని, తన జ్ఞాపకం చేసుకునమని ఎప్పుడైతే విన్నవించుకొని ఉన్నాడో ఆ యొక్క ప్రార్థన క్రీస్తు యేసు ప్రభువారిని విని ఉన్నారు, ఆయనకి గొప్ప విమోచన కలిగి ఉన్నది. వాక్య భాగంలో గమనించినట్టయితే లుకాసు వార్త 23:39-43 వరకు, ప్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో, అనగా ఇక్కడ ఇద్దరు నేరస్తులు వేలాడదీయబడి ఉన్నారు, మరి ఇక్కడ వాక్యంలో ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. అందుకు ఆయన, అనగా క్రీస్తు యేసు ప్రభువారు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. మరి ఇక్కడ క్రీస్తు యేసు ప్రభువారు సిలుమురాన్పై వేలాడదీయబడినటువంటి సందర్భంలో ఆయనకి ఇరువైపులా ఇద్దరు నేరస్తులు ఉన్నారు, వారు కూడా సిలుమురాన్పై శిక్షను తీసుకుంటూ ఉన్నారు. మరి ఒక వ్యక్తి, ఒక నేరస్తుడైతే యేసు ప్రభువారిని హేళన చేస్తున్నాడు, దూషిస్తూ ఉన్నాడు, నీవు క్రీస్తువు కావా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మల్ని కూడా రక్షించు అని. అంటే మరి క్రీస్తు యేసు ప్రభువారిని పూర్తిగా అర్థం చేసుకోకుండా, ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందు నిమిత్తమే వచ్చి ఉన్నారో ఆ విషయం బహుశా ఆయన తెలియదేమో, లేకపోతే తెలిసి ఉన్నా పక్కన పెట్టి ఉన్నాడేమో, మరి అసలు విషయమును మరిచి మరి క్రీస్తు యేసు ప్రభువారి గురించి అసలు తెలుసుకోకుండా, లేకపోతే తెలిసి ఉన్నా సరే ఇగ్నోరెన్స్తో ఆయన హేళన చేస్తూ ఉన్నాడు. కానీ రెండవ నేరస్తుడైతే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ఆయన తెలుసు మేము చేసినది నేరము, దానికి తగ్గట్టు మేము శిక్ష అనుభవిస్తూ ఉన్నాము, కానీ ఏ పాపము ఎరుగనటువంటి యేసుక్రీస్తు ప్రభువారైతే శిక్షను అనుభవిస్తూ ఉన్నారు, ఆయన్ని మెస్సయ్యగా రక్షణకర్తగా గ్రహించి ఉన్నారు, ఈ లోకానికి ఆయన మనల్ని అందరినీ రక్షించడానికే వచ్చి ఉన్నారు అన్న సంగతిని గ్రహించి ఆయన ఏమని వేడుకుంటున్నాడంటే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుమని మరి కనికరించమని వేడుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రార్థన స్వీకరింపబడి ఉన్నది. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా అంటున్నారంటే, నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని తెలియపరిచి ఉన్నారు. మరి చివరి క్షణంలో,
చనిపోక మునుపు అప్పటిదాకా నేరస్తుడుగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కనికరం పొంది ఉన్నాడు. ఆయన కృప ద్వారా రక్షింపబడి ఉన్నారు. మరి ఆయన పరలోక రాజ్యంలో చేరడానికి అర్హత కలిగి ఉన్నారు. మనం చదివినటువంటి వాక్య భాగంలో యజమానుడు చివరిదాకా కూడా వెనకడుగు వేయకుండా ఎవరైతే పని గురించి అడుగుతున్నారో ఆ యజమానుడు స్వీకరిస్తూ ఉన్నాడు. మరి దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా ఏ పరిస్థితిలో వెళ్ళిన ఆయన సన్నిధిలోకి ఆయన మనల్ని ప్రేమించి ఆయన ప్రియబిడ్డల వలె స్వీకరించే దేవుడుగా ఉన్నారు. మరి ఈ సమయంలో నీవు ఆలోచన చేస్తూ ఉన్నావా? మరి నువ్వు ప్రయత్నములన్నీ చేసి మరి చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నావా? దేవుడైతే మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కారు. మనము చేయవలసిందల్లా ఆయనపై విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలోకి వెళ్ళి వేడుకుందాం. దేవా, నన్ను కనికరించు, నన్ను నీ ప్రీబిడ్డ వలె స్వీకరించు ప్రభువా. నా యొక్క పాపము నుంచి నన్ను విమోచించు, నాకున్న ప్రతి పరిస్థితిలోంచి నన్ను విమోచించు ప్రభువా అని మనం ఎప్పుడైతే వేడుకొని విశ్వాసంతో ప్రార్థిస్తామో దేవుడు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించి మన జీవితంలో గొప్ప అద్భుత కార్యములు చేసి మనల్ని ఆయన గురించి సాక్షులుగా వాడుకుంటారు. ఈ సమయంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి వేడుకుందాం. మనము మన పాపములతమే పశ్చాత్తాపడదాం. దేవుణ్ణి క్రీస్తు యేసు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుని బిడ్డలుగా ఉంటాం. దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించి మనల్ని ఆశీర్వదించి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పరిస్థితులు కష్టకరమైన పరిస్థితులైనా వాటి నుంచి తప్పించి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. ఈ యొక్క వాక్యం ఇంకను కొనసాగించుకొని కార్యక్రమాన్ని ముగించుకొని ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తర్వాయి వాక్యములను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లో రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమంకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తోతి గీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుండి 16వ వచనం వరకు. బ్రేకుకు మునుపు 12 వచనములు కొంత మటుకు ధ్యానం చేసుకున్నాం. మరి చివరి వచనములు కూడా ధ్యానం చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 13 నుండి. అందుకు అతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే? నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకిష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుమంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటివారు అగుదురు. మరి ఈ యొక్క ఉపమానంలో మనం గమనించినట్టయితే యజమానుడు అన్నాడు ఆయనకి ద్రాక్ష తోట ఉన్నది, మరి ఉదయకాలమున లేచి ఆ ద్రాక్ష తోటలో పనిచేయటానికి పనివారిని పెట్టుకుంటూ ఉన్నారు. ఉదయకాలమున మొదటగా ఎవరైతే వచ్చి ఉన్నారో, వేకువన అంటే దాదాపు 7 గంటలకి 6 గంటలకి వచ్చి ఉన్నారో, వారిని పనిలో పెట్టుకుంటూ ఉన్నాడు యజమాని. ఒక దినారమునకు వారికి ఒప్పందము కుదిరి ఉన్నది. రోజంతా పనిచేసినట్టయితే వారికి ఒక దినారము ఇచ్చేలాగున. మరి దినము గడుస్తూ ఉన్నది. 9 గంటలకి 12 గంటలకి 3 గంటలకి చివరికి పని ముగిసే 1 గంట ముందు 5 గంటలకు కూడా పనివారు వస్తున్నారు. వారిని కూడా కాదనక యజమానుడు పనిలో పెట్టుకుంటూ ఉన్నారు. పని అంతా పూర్తయిన తర్వాత మరి చివర 5 గంటలకి ఎవరైతే వచ్చినారో వారికి ఒక దినారం ఇస్తూ ఉన్నారు. మొదటిగా ఎవరైతే ఒప్పందం కుదుర్చుకున్నాడో వారికి కూడా ఒక దినారం ఇస్తున్నారు. మరి చూసిన తర్వాత వారు వచ్చి సణుక్కుంటూ ఉన్నారు. వారు మరి దినమంతా కష్టపడి ఎండలో పనిచేసి ఉన్నాం, మనకి ఒక దినారం ఇస్తున్నారు, చివర వచ్చిన వారికి కూడా ఒక దినారం ఇస్తున్నారు. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమాన రీతిగా పరలోక రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ యజమానుడు, దేవుడు, పనివారు ఎవరైతే రక్షింపబడి ఆయన్ని క్రీస్తు యేసు ప్రభు వారిని స్వంత రక్షకునిగా స్వీకరిస్తున్నారో వారు మరి వేతనము వారికి కలిగేటువంటి అత్యున్నతమైన ఆశీర్వాదము దేవుని రాజ్యంలో చేరటము దేవుని బిడ్డలుగా. మరి ఇక్కడ ఆలస్యమైనా సరే వారికి కలిగేటువంటి ఆశీర్వాదము పరలోక రాజ్యంలో చేరటానికి అర్హత పొందటము. మరి ఇక్కడ యజమానుడు ప్రతి ఒక్కొక్కరి పట్ల కూడా ఔదార్యంగా ఉండి కనికరం చూపించి వారిని పనిలో పెట్టుకుంటూ ఉన్నారు. మన జీవితంలో కూడా మన ఏ పరిస్థితిలో ఉన్నా ఆలస్యమైన మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థించున్నప్పుడు మనము ఆయన బిడ్డలుగా ఉండటానికి ఆయన మనపై కనికరం చూపించి తన బిడ్డలుగా స్వీకరిస్తారు. మనం ఎన్నో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొని ఉన్నామేమో మన జీవితంలో, లేకపోతే మనము గడిపినటువంటి జీవితం అంతా వృధాగా గడిపి ఉన్నామేమో, వ్యర్థమైన వాటిపై సమయం వెచ్చించి మరి కష్టంలో ఉన్నామేమో. మరి ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని సన్నిధిలోకి వెళ్ళి వేడుకొని ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించగలరు. పాత నిబంధన గ్రంథంలో 2వ దినవృత్తాంతములు 33:10-13 చూసినట్టయితే అక్కడ రాజగు మనిషే ఆయన ఇశ్రాయేల్ రాజుగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఉన్నారు ఆయన గడిపిన జీవితములంతా కూడా. కానీ చివరిలో ఎప్పుడైతే శత్రువులు ఆయన తీసుకొని శత్రు రాజ్యంలోని తీసుకొని వెళ్ళి ఉన్నారో, తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి కనికరించమని ప్రార్థించున్నప్పుడు దేవుడు ఆయన్ని కనికరించి ఉన్నారు. మరి మన జీవితంలో కూడా మనము ఆలస్యమైనది అని భావించకుండా ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం పశ్చాత్తాపడి మన పాపములను క్షమించమని వేడుకొని క్రీస్తు యేసు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరలోక రాజ్యంలోకి చేరేటువంటి గొప్ప అత్యున్నతమైన ఆశీర్వాదమును పొందుతాము. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమ స్వరూపైన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మీకు సన్నిధిలోకి వచ్చి ఎప్పుడు వేడుకున్నా మమ్మల్ని మీ యొక్క ప్రియబిడ్డల వలె స్వీకరించే దేవుడుగా ఉన్నారు. మా అందరిపై మీ యొక్క అత్యున్నతమైన కృపను ఉంచి మాకు క్రీస్తియేసు ప్రభువారి ద్వారా దయచేసిన రక్షణ మార్గమును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. వింటూ ఉన్న లిజనర్స్కు ఉన్న అవసరతలు మీ ముందు పెట్టుకుంటున్నాం ప్రభువా. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థతను దయచేయండి. నాయన, ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయండి. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని ఆశీర్వదించి వారికి తెలివిని జ్ఞానము దయచేసి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. రానైన దినముల్లో మా అందరికీ కూడా మీ యొక్క కాపుదలను దయచేయమని వేడుకుంటూ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్.
1: విర్జల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమములో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయని తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఇమెయిల్ అడ్రస్ subhasandesham@gmail.com. మరొకసారి చెప్తున్నామండి, subhasandesham@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు దీవెన

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: అదేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: கட்டி போயின கப்பு
1: Don't stop dancing. Punagalu loading.

Hey, don't stop dancing. Punagalu loading.

stop dancing. Punakalu loading.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: She they

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: We give hope of an impossible. This is the man who is really going to be the man who's going to be celebrated as a boss of the town.
10: Congratulations, Vicky.
11: Thank you.
10: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Produced by independent producers. Views and opinions expressed do not necessarily reflect those of the management, staff, or sponsors of Bali 92.3 FM. If you'd like to find out how to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.

0: స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app, all services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

తెలుగు శ్రోతలకు వినోదాల పొదరిల్లు, మాటల పాటల హరివిల్లు. మీ విరిజలు కార్యక్రమానికి ఇవాళ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ మా ఈ షోను మీరు ఆన్లైన్ వినాలనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ virijallu.com. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్త్ VIRIJALLU. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారికి వెళ్తూ మా ఈ షోని ఆల్ ద వే టిల్ 2:57 PM పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే యూ కెన్ లిసన్ టు వాజ్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కార్స్ లో 24/7 తెలుగు మాటలు, తెలుగు పాటలు వినాలంటే 92.3 FM HD2. అండ్ మా విరిజల్లు వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక యూ కెన్ గో టు అవర్ ఫేస్బుక్ పేజ్ ఆర్ ఇన్స్టా పేజ్, టైప్ లుక్ ఫర్ విరిజల్లు VIRIJALLU. మీకు ఒక పోస్ట్ కనిపిస్తుంది, పిన్ చేసి పెట్టాం విత్ క్యూఆర్ కోడ్, స్కాన్ ఇట్ అండ్ యూ కెన్ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్. లేదా మాకు ఈమెయిల్ పంపించండి virijallu@gmail.com, VIRIJALLU@gmail.com విత్ యువర్ నేమ్ అండ్ నెంబర్. అండ్ వాట్సాప్ గ్రూప్ లో మీకు యాడ్ చేసి పెడతాం మేము. ఇవాళ మీకోసం ఒక చాలా చాలా స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఫస్ట్ అవర్ లో ప్రాబబ్లీ లిటిల్ బిట్ ఇన్ ది సెకండ్ అవర్ ఎస్ వెల్. ముఖ్యంగా తెలుగు మన విరిజల్లు శ్రోతలందరికీ, తెలుగు సినిమాని అభిమానించే వాళ్ళందరికీ నచ్చే చాలా చక్కని కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. అదేంటి చెప్పే ముందు, ఒక్క నిమిషం దానికి వెళ్లే ముందు, అండ్ ఫర్ ఆల్ ద లిజనర్స్ ఆఫ్ బాలీ 92.3 FM, లైక్ వీ అనౌన్స్డ్ ద గ్రాండెస్ట్ గణేష్ ఫెస్టివల్ ఇన్ ద బే ఏరియా, గణపతి బప్ప మోరియ. దట్ ఈవెంట్ ఈస్ ఆన్ September 19th ఫ్రమ్ నూన్ టు 10 PM అట్ ద బిషప్ రాంచ్ సిటీ సెంటర్ ఇన్ శాన్ రమోన్. యాజ్ యూ నో, ఇట్స్ అ ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్. టు గెట్ యువర్ ఫ్రీ టికెట్స్ యూ కెన్ గో టు namastebayarea.com. బట్ యెస్టర్డే వీ మేడ్ ఎ వెరీ స్పెషల్ అనౌన్స్మెంట్. వీఆర్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు అనౌన్స్ దట్ లాట్ ఆఫ్ యూ కెన్ రిజర్వ్ టు రిసీవ్ ఎ ఫ్రీ పూజా థాలీ యాజ్ వెల్ యాజ్ ఎ స్లాట్ ఫర్ స్పెషల్ దర్శన్. సో యూ కెన్ గెట్ ఎ ఫ్రీ పూజా థాలీ అండ్ ఎ స్లాట్ ఫర్ స్పెషల్ దర్శన్. And we have only limited slots available. So if you are interested, that is also doable. We just introduced that thanks to our sponsor, expat.money. Just go to namastebayarea.com. That's the website to go to, namastebayarea.com. And there's a link where you can click and reserve to receive your free puja thali as well as a slot for special darshan. This is only limited quantities. So while the slots last, so do it as soon as possible. We're getting overwhelming response. To reserve for free puja thali and special darshan on September 19th, again, go to namastebayarea.com. That is namastebayarea.com. And ippudu mana shanivaram, sorry, aadivaram virijalilo oka pratyekamaina program start chestunnam, daniki vellipodam. Virijal srotulandarki namaskaram. Telugu chalanachitra rajatotsava charitralo roopamlone kaadu నటనలోను వ్యక్తిత్వంలోనూ ఒక అలకల కులుకుల అలజడిని సృష్టించిన ఏకైక నటీమణి మహానటి జమున గారు. నవరసాలలో అభిమానం, అహంకారం, అలక అనే రసాలను పలికించాలన్న ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక ఆధునిక నారిని వెండి తెరపై ఆవిష్కరించాలన్నా అది కేవలం ఆమెకే సాధ్యమైంది. సత్యభామ అంటే పురాణాల్లో ఎలా ఉంటుందో మన ఎవరికీ తెలియదు, కానీ తెలుగు వారికి మాత్రం సత్యభామ అంటే గుర్తొచ్చేది కేవలం జమును గారు మాత్రమే. అందుకే మనందరం కూడా ఆమెని ప్రేమగా వెండి తెర సత్యభామ అని పిలుచుకుంటాం. ఈరోజు ఆ నట శిఖరం జమున గారి 90వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఎంతో సగర్వంగా ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కాలం మారినా తరాలు మారినా ఆమె వదిలి వెళ్లిన నటన ముద్రలు, ఆ జ్ఞాపకాలు మన గుండెల్లో ఎప్పటికీ పచ్చగానే ఉంటాయి. మిస్సమ్మలోని అమాయకత్వం, గుండమ్మ కథలోని ఆ చురుకుదనం, మూగ మనసుల్లోని అద్భుతమైన భావోద్వేగాలు, ఇలా దాదాపు 200 పైచిలుకు చిత్రాలలో ఆమె పోషించిన ప్రతి పాత్ర కూడా ఒక సజీవ కావ్యం. కేవలం నటిగానే కాదు, ప్రజాసేవలో పార్లమెంట్ సభ్యురాలిగా, తెలుగు కళాకారుల సంఘ స్థాపకురాలిగా ఆమె చూపిన ధైర్యం, ఆత్మగౌరవం నేటి తరానికి కూడా ఎంతో ఆదర్శం. అటువంటి మహోన్నత వ్యక్తి, తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ లెజెండ్ జమున గారి 90వ వసంతాల స్మరణార్థం ఆమె సినీ ప్రస్థానాన్ని, ఆమె అపురూప నటనని, ఆమె వ్యక్తిత్వాన్ని, అలాగే మనకి తెలియని ఎన్నో ఎన్నో విశేషాలని ఒక ప్రత్యేకమైన వ్యక్తితో ముచ్చటిస్తూ జమున గారిని ఈరోజు తలుచుకుందాం. అందుకని విరిజల శ్రోతలందరినీ కూడా ఈ చక్కని కార్యక్రమాన్ని ఆస్వాదించాల్సిందిగా కోరుకుంటూ, మరి ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి అందరికీ కూడా సాదర స్వాగతం.

0: వేసుకుంటూ పోతే ఎన్నో సన్నివేశాలు వేసుకోవచ్చు, ఎన్నో పాటలు వేసుకోవచ్చు. బట్ ఇవాళ చెప్పాం కదా, జమున గారి 90వ వసంతాన్ని జరుపుకుంటూ ప్రత్యేకమైన కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని తీసుకొస్తున్నామండి. ఎవరో కాదండి, స్వయాన జమున గారి అబ్బాయి ప్రొఫెసర్ వంశీ జూలూరి గారిని ఇవాళ షోలోకి తీసుకొస్తున్నాం. అండ్ ప్రొఫెసర్ వంశీ జూలూరి గారు యూనివర్సిటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోలోని మీడియా స్టడీస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరు ప్రఖ్యాత రచయిత కూడా. రీఆర్మింగ్ హిందూయిజం, బాలీవుడ్ నేషన్ లాంటి అత్యంత జనాధరణ పొందిన పుస్తకాలని వ్రాశారు. కిష్కింధకాండ క్రానికల్ సిరీస్లో ఇప్పటికీ 2 భాగాలని రాశారు. ఇవి కాకుండా పాఠకులు ఆదరించిన ఎన్నో పుస్తకాలు కూడా ఆయన రాశారు. అయితే ప్రొఫెసర్ వంశీ గారికి మరొక పరిచయం కూడా ఉంది. వీరు జమున గారి స్వయాన అబ్బాయి. జమున గారు అలాగే రమణారావు జూలూరి గారి దంపతుల ముద్దు బిడ్డ. తన అద్భుతమైన నటనతో కాదు, ప్రతి పాత్రను సజీవంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించిన మహానటి జమున గారి గురించి అఫ్కోర్స్ ఇంటర్వ్యూలో చాలా చూసాము, మనం చాలా విన్నాము. బట్ మనకి తెలియని ఎన్నో విషయాలు తీసుకువచ్చి ఈ ప్రోగ్రామ్ని ఎంత చక్కగా చేయాలంటే మాకు తట్టిన ఒకే ఒక్క థాట్, వంశీ గారితో మాట్లాడితే బాగుంటుందని. ఆయన కూడా దాన్ని సవినయంగా దాన్ని ఒప్పుకుని ఇవాళ మన షోలో సుదీర్ఘంగా మనతో టైం స్పెండ్ చేయడానికి వచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ వంశీ గారు విరిజల్లుకి స్వాగతం అండి.
1: నమస్కారం కళ్యాణ్ గారు, సచ్ అన్ ఆనర్ అండ్ చాలా సంతోషంగా ఉంది మీరు చేసిన ఇంట్రడక్షన్. అమ్మకి అమ్మ జ్ఞాపకాలు, అమ్మ మన అందరి నుంచి కోరుకుంటున్న మంచి భావాలు కూడా ఒక్క ఒక్క రాకెట్ లాగా నా కళ్ళ ముందు వెళ్ళాయి మీరు చేసిన డిస్క్రిప్షన్ కి, ఇంట్రడక్షన్ కి. I'm looking forward to our conversation today.
0: Thank you so much, Vamsi garu. Indaga cheppinattiga Jamuna gari swayana aavidichina interviews nunchi aaviri gurinchi vere vaallu cheppina mi ippudaga chaala chusam chaala vinnam. Sivala na prayatnam entante Vamsi garu maa andariki telinivi kevalam meeke a treasure laga manasulo daachukunna aa manchi manchi anubhutulni experiences ni konni hidden stories ni mee dwara ivala avani celebrate chesukuntu aavishkaridam ani prayatnistunna. Na prayatnam maatrame obviously anta kuda mee chetullone undi. సో ఒకసారి వంశీ గారు, మా అందరికీ జమున గారు అంటే ఒక మా నటి, మహానటి, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ లాగా రెండు వ్యక్తుల్ని కలిపి తలుచుకుంటాము, సావిత్రి జమున అని తలుచుకుంటాము. అలాగా నలుగురు అలా మన చిరకాలం మన తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో దాగుంటారు, అది మాకు తెలిసిన జమున గారు. బట్ మీకు జమున గారు ఒక అమ్మ, మదర్. మీకు జమున గారు మహానటి అని ఇంత ఫేమ్ ఉందని మీకు ఏ వయసులో తెలిసిందండి?
1: చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. అంటే నాకు చైల్డ్హుడ్ మెమరీస్ లోకి వెళ్తే అమ్మ జమున రెండు అలా కలిసి ఉన్నట్టు వచ్చాయి. అండ్ సో ఒక అంటే కొన్ని జ్ఞాపకాలు చెప్తానండి. నాకు చాలా చిన్నప్పటి నుంచి అంటే ఒక టైం నాకు గుర్తు రావట్లేదు అమ్మ పెద్ద స్టార్ అని కాదు, పెద్ద స్టార్ అని అది ఆ మొదటి నుంచి అది తెలిసిన విషయం అండి. అది ఎలా మేనిఫెస్ట్ అయ్యేదంటే రెండు మూడు విషయాలు ఎగ్జాంపుల్స్ చెప్తానండి. అది చిన్నప్పటి నుంచి మేము బయటకు వెళ్ళినప్పుడు ఎస్పెషలీ అంటే ఆ రోజుల్లో నా చైల్డ్హుడ్ మెడ్రాస్ లో ఉండేది, అమ్మ చాలా యాక్టివ్ గా బిజీగా ఉండేవారు. సో ఎక్కడైనా బయటకు వెళ్తే అభిమానులు అలా కార్ ని చుట్టేయడం. తర్వాత ఇంకోటి చైల్డ్హుడ్ మెమరీ, ఓల్డెస్ట్ మెమరీస్ ఏం గుర్తొస్తున్నాయంటే మన అందరికి తెలిసిన విషయమే కదా, సినిమా థియేటర్స్ బయట మన పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. సో వాటి మీద అమ్మ బొమ్మ, అమ్మ ఇమేజ్, కురుక్షేత్రం, తర్వాత యశోద కృష్ణ, సంసారం, ఇవి సమ్ ఆఫ్ ద చైల్డ్. నాకు రీడింగ్ రాకముందు నుంచి అమ్మ ఫోటోలు ఇలా పెద్ద పెద్ద పోస్టర్స్ లో చూడడం, ఎప్పుడైనా ట్రైన్ లో ఎక్కడికైనా వెళ్తుంటే ఇలా చిన్న ఊళ్ళలో రైల్వే ప్లాట్ఫామ్స్ లో అమ్మ పోస్టర్స్ అన్ని చోట్ల ఉండేవి. అఫ్కోర్స్ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, అండ్ అలా యాజ్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ 1978 లో అమ్మ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశారు హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియం లో. అప్పుడు నేను 4వ తరగతిలో ఉన్నాను. ఆ టైంలో ఐ థింక్ సంగం థియేటర్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర హైదరాబాద్ వాళ్ళు గుర్తుపట్టారు. అక్కడ అమ్మ మూవీ రెట్రోస్పెక్టివ్ వేశారు. సో అప్పుడు అంటే మనం తరతరాల గురించి చెప్పారు కాబట్టి నేను ఒక మీడియా ప్రొఫెసర్ గా చెప్పాలి, యంగర్ జనరేషన్ లిసనర్స్ కి, ఆ రోజుల్లో మనకి ఇంకా టెలివిజన్ కూడా లేదు ఇళ్లలో.
0: అవును అవును,
1: 78 లో అప్పుడే వచ్చింది కాబట్టి టెలివిజన్ లేదు, విసిఆర్లు డివిడీలు ఇంటర్నెట్ ఏవీ లేవు కాబట్టి ఏదైనా నేర్చుకోవాలంటే సినిమాల గురించి థియేటర్కి వెళ్ళడం. సో అప్పుడు 1978 లో రెట్రోస్పెక్టివ్ వేసినప్పుడు రోజు స్కూల్ నుంచి నాకు పర్మిషన్ ఇచ్చారు వెళ్ళి చూడడానికి. అప్పుడు 4-5 పాత సినిమాలు చూసాను అమ్మవి, వద్దంటే డబ్బు, మిస్సమ్మ, గుండమ్మ కథ, అండ్ దెన్ స్టార్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసినప్పుడు అయితే అద్భుతంగా జరిగింది. అంటే అందరూ పెద్దలు వచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, రాజకీయ నాయకులు. అండ్ ఆ టైంలో ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా చేశారండి, అది ఐ థింక్ కళాభవన్ రవీంద్ర భారతి పక్కన. సో అప్పుడు 4-5 లో ఒక ఫుల్ అమ్మ కెరియర్ ఆ టైం దాకా ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. అండ్ అఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి సావిత్రి గారు, రామారావు గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళందరూ వాళ్ళ ఇమేజ్ వాళ్ళ ప్రెసెన్స్ అలా ఒక పెద్ద టవరింగ్ ఫిగర్ లాగా, అమ్మ కాలేజ్ అమ్మ ప్రభావం అన్ని అలా చిన్నప్పటి నుంచి అలా చూస్తూ వచ్చాను అనమాట. బట్ యా, షీజ్ అమ్మ అండ్ షీజ్ జమున.
0: అండ్ మీరు థియేటర్ లో మీ అమ్మగారి మొట్టమొదటి చూసిన సినిమా మీకు ఏమైనా గుర్తుందా, ఏ సినిమానో అది?
1: కొంచెం క్లియర్ గా గుర్తున్నది అంటే ఈ రెట్రోస్పెక్టివ్ అప్పుడు వద్దంటే డబ్బు చూసి చాలా ఎంజాయ్ చేసినట్టు గుర్తుందండి. బట్ బిఫోర్ దట్ కురుక్షేత్రం ఏదైనా చూసామా థియేటర్ లో అని కూడా అనిపిస్తుంది. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండి. అంటే ఆబ్వియస్లీ ఎక్కువ సినిమాలు చూడడానికి తీసుకెళ్లేవారు కాదు పేరెంట్స్ ఆ రోజుల్లో, ఎందుకంటే చాలా రేర్ గా వెళ్ళేవారు. అండ్ సినిమాలకు వెళ్ళినా ఎక్కువగా ఏదో వన్స్ ఇన్ వైల్ ఏదో సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని, హటారి అని, కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇంగ్లీష్ పిక్చర్స్ కే తీసుకెళ్ళేవారు. సో ఇది ఒక సినిమా గుర్తుంది. అండ్ ఆల్సో అరౌండ్ ద సేమ్ టైమ్ ఐ థింక్ 78 or 79 ఒకసారి గుంటూరు వెళ్ళాము పెళ్లికి, అక్కడ అమ్మకి థియేటర్ ఉండేది అలంకార్ థియేటర్ అని, అక్కడ నేను వస్తున్నానని అక్కడ స్పెషల్ గా అమ్మ సినిమా, అమ్మ రామారావు గారి సినిమా దొరికితే దొంగలు వేశారు. ఓ దాట్ మూవీ వాజ్ ఆల్సో అమేజింగ్ అండి, ఎందుకంటే యునో జస్ట్ అమ్మ ప్లేయింగ్ అ స్పై అండ్ వెరీ వెరీ ఫన్ ఫిల్ ఆ ఏజ్ లో. అండ్ ఇంకో మెమరీ చెప్పాలంటే యాక్చువల్లీ చాలా వరకు ఆ ఏజ్ దాకా అమ్మని నేను చాలా పౌరాణిక రోల్స్ తోనే అసోసియేట్ చేసినట్టు గుర్తు, ఎందుకంటే కురుక్షేత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు మెడ్రాస్ లో అప్పుడు చాలా సార్లు స్టూడియోకి వెళ్ళినప్పుడు వెళ్ళినట్టు కొంచెం నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. సో ఈ పౌరాణిక రోల్స్ చాలా ఉండేవి. అండ్ కానీ ఈ మూవీ చూసినప్పుడు దొరికితే దొంగ చూసినప్పుడు అమ్మ ప్లేడ్ అ వెరీ కూల్ రోల్, షీ వాజ్ అ స్పై అని ఐ రిమెంబర్ ఫీలింగ్ వెరీ థ్రిల్డ్ అబౌట్ దాట్.
0: వన్స్ అగైన్ వింటున్న విరిజల్ శ్రోతలందరికీ కూడా వెండితెర సత్యభామ, తెలుగు వారి అభిమాన నటి జమున గారి 90వ జయంతి సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తున్నాం. మనతో లైన్లో ఉన్నారు స్వయాన జమున గారి అబ్బాయి వంశీ జూలూరి గారు. అండ్ మీరు ఎన్టీఆర్ జమున గారి గురించి చెప్పారు కాబట్టి మీరు బైదవే మీరు రాసిన ఆర్టికల్స్ మీ అమ్మగారి గురించి చూశానండి, కొన్ని యూట్యూబ్లో వీడియోస్ కూడా చూశాను, చాలా చక్కగా రాశారు. దానిలో మీరు ఎన్టీఆర్ జమున గారు అన్నారు కాబట్టి ఒక ఆర్టికల్లో మీరు రాసింది గుర్తుంది నాకు, మీరు స్టూడియోస్కి వెళ్ళేవారని, అలాగే రాజపుత్ర రహస్యం అనుకుంటే సినిమాకి మీరు వెళ్ళి అక్కడ కత్తులు అవన్నీ చూసి నాకు కావాలి కావాలని ఇన్సిస్ట్ చేస్తే రామారావు గారే స్వయంగా నీకు వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పంపించండి అని చెప్పారండి, ఒకసారి ఆ మెమరీస్ ఏమైనా షేర్ చేసుకోండి సార్ మాతో.
1: ఓ యా, డెఫినెట్లీ, దట్ వాస్ వెరీ స్పెషల్ మెమరీ. సో ఐ థింక్ ఆ టైం పీరియడ్ లో నాకు అట్లీస్ట్ 2 or 3 వెరీ అన్ఫర్గెటబుల్ ఇంటరాక్షన్స్ విత్ రామారావు గారు గుర్తొస్తున్నాయి. అండ్ దిస్ వాజ్ వెరీ స్పెషల్ ఎందుకంటే నేను నా కజిన్స్, సో అమ్మ నన్ను ఎప్పుడు మెడ్రాస్ 76 లో మెడ్రాస్ నుంచి హైదరాబాద్ పూర్తిగా షిఫ్ట్ అయ్యారు అమ్మ. నేను స్కూల్ కూడా హైదరాబాద్ మార్చాను, కానీ షూటింగ్ కి తీసుకెళ్తూ ఉండేవారు ప్రతి నెంబర్ హాలిడేస్ లో మెడ్రాస్ తీసుకెళ్ళేవారు అమ్మ నన్ను. అండ్ నా కజిన్స్ అమ్మ తమ్ముడు కొడుకు కళ్యాణ్ బాబా ఉండేవాడు, సో ఎప్పుడు ఆడుకుంటుండేవాళ్ళం.
0: సో మీ వాయిస్ కొద్దిగా మఫుల్ గా వస్తుందండి.
1: ఓ సారీ. యా, సో అప్పుడు అమ్మ రాజపుత్ర రహస్యం చేస్తున్నారు. సో అప్పుడు సెట్ కు వెళ్ళినప్పుడు ఇట్ వాస్ రియలీ అమేజింగ్, ఎందుకంటే మోస్ట్ మూవీస్ కొంచెం సోషల్ మూవీస్ కానీ వేరే మూవీస్ పెద్ద యాక్షన్ ఉండేవి కాదు, కానీ రాజ్పుత్ రహస్యంలో ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ ఉంటే అప్పుడు నేను మా కజిన్ అడిగాం ఖర్చులు ఇవన్నీ ఉన్నాయంటే డైరెక్ట్లీ అమ్మ రామారావు గారిని అడిగితే రామారావు గారు వాజ్ వెరీ మెగ్నానిమస్. హీ హాస్ సచ్ అ టవరింగ్ పర్సనాలిటీ అండి ఇన్ రియల్ లైఫ్. అండ్ సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే రెండు పొడుగు వెరీ వెరీ లాంగ్ స్వోర్డ్స్ ఇచ్చారంటే, బట్ దే వర్ మేడ్ ఆఫ్ వుడ్ సో వీ వర్ అలౌడ్ టు క్యారీ ఇట్ ఆన్ ద ప్లేన్. సో అది చాలా సంవత్సరాలు ఉండేవి హైదరాబాద్ లో. సో అప్పుడు అవి హైదరాబాద్ తీసుకెళ్లి తర్వాత ఎయిర్ ఫోర్స్ కజిన్స్ కూడా ఉండేవారు, సో వాళ్ళందరితో ఇలా ఆడుకునేవాళ్ళం, అవి అందరం చెప్పుకునేవాళ్ళం ఇలా రామారావు పర్సనలీ ఇచ్చారు ఈ స్వోర్డ్స్ అని. సో దట్ వాజ్ అ వెరీ ఫాండ్ మెమరీ ఆ మూవీ షూటింగ్.
0: బ్యూటిఫుల్ అండి. ఆ టైంలో మీరు ఇందాక చెప్పినట్టుగా మనకి ఇప్పుడు ఫోన్లు టీవీలు ఇవేం లేవు, సినిమా తారలు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి బయట నుంచి కనబడితే చాలు. అలా మీరు గ్రోయింగ్ అప్ అలా మీ ఇంటి బయట అలాంటి ఒకటి ఉండేదా, వాతావరణం ఉండేదా? అలాగే అమ్మగారు అఫ్కోర్స్ బయట నటి, ఇంట్లో మీ అమ్మగారు, సో ఇంట్లో మీ అమ్మగారు ఎలా ఉండేవారు? అలాగే ఇంటికి ఈ సినీ తారలు దర్శకులు నటులు రాకపోకలు వస్తూ ఉండేవా, అది ఎలా ఉండేది వంశీ గారు?
1: ఓ గ్రేట్ క్వశ్చన్ అండి. వన్ ఆఫ్ మై మోస్ట్ ఇండెలబుల్ మెమరీస్, చిన్నప్పుడు బస్సెస్ లో టూరిస్ట్ వచ్చేవారండి అభిమానులు అమ్మని చూడడానికి. అండ్ ఒక్కొక్కసారి స్కూల్ కి వెళ్ళాలంటే రోడ్ బ్లాక్ అయిపోయి ఉండేది. అండ్ అంటే అమ్మ వాజ్ వెరీ వెరీ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ హర్ ఫ్యాన్స్ అండి. అది ఐ థింక్ ఆ జనరేషన్ స్టార్స్ ఐమ్ ష్యూర్ ఇప్పుడు కూడా అలా ఉన్నారేమో, కానీ అంటే అమ్మ చాలా సార్లు చెప్పేవారు ఏదైనా పబ్లిక్ లో ఏదైనా ట్రైన్ లో వెళ్తున్నా కానీ బయటకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి అభిమానంతో మరీ దగ్గరకు వచ్చేసి లేకపోతే ఏదైనా క్రౌడ్ చేసిన నేను ఒక్కొక్కసారి ప్రొటెక్టివ్ గా అయ్యేవాడిని, మా అమ్మని మా ఫ్యామిలీని ఎందుకు రష్ చేస్తున్నారంటే అమ్మ చెప్పేది, అమ్మ ఆల్వేస్ యూస్ టు సే యూనో ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్ దట్ యు ఆర్ వేర్ యు ఆర్ అని. సో అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు నాకు ఇంటెలెక్చువల్లీ మారలీ కల్చరల్లీ చిన్నప్పటి నుంచి. సో అభిమానులు టూరిస్ట్ బస్ లో వచ్చేవారండి హైదరాబాద్ లో. అండ్ ఆ రోజుల్లో చాలా సెన్సేషన్ దగ్గర అయ్యేది, ఎందుకంటే ఉండే నేబర్హుడ్ చాలా ప్రశాంతంగా క్వయట్ గా ఉండేది. ఇప్పుడు ఆ నేబర్హుడ్ పేరు చెప్తే హైదరాబాద్ ఇప్పుడు ఎవరు నమ్మరు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉండేది. ఇప్పుడు ఒక కమర్షియల్ ఎపిసెంటర్ కమర్షియలిజం అది. కానీ ఆ రోజుల్లో రోడ్ నెంబర్ 12 అంటే ఒక 4-5 ఇళ్ళు ఉండేవి, రోజుకి ఒక 2-3 కార్లే కనిపించేవి, బస్ రూట్ ఉండేది కాదు, ఆటో వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, జస్ట్ అలా కొండలు ఉండేవి, ఓపెన్ గా ఉండేది. ఉన్న ఇళ్లలో మేము ఉండేవాళ్ళం, పక్కింట్లో మా పెద్దనాన్నగారు వాళ్ళు ఉండేవారు. కొంచెం డౌన్ వెళ్లి రోడ్ నెంబర్ 1 లో వెళ్తే నాగేశ్వరరావు గారి ఇల్లు ఉండేది. ఇప్పుడు అక్కడ పెద్ద మాల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఆ ఏరియాలో. సో చాలా క్వైట్ గా ఉండేది ఆ ఏరియా. సడన్ గా ఒక పెద్ద నాయిస్ వచ్చేది, ఏ నన్ను చూసేటప్పటికి ఒక పెద్ద బస్ వచ్చి గేట్ దగ్గర ఆగి ఉండేది. అండ్ చాలా మంది ఆ టూరిస్ట్ సర్క్యూట్ లో ఐ థింక్ తిరుపతి వెళ్ళి వచ్చేవారు అభిమానులు విలేజెస్ నుంచి. సో అలా వందల మంది అలా గేట్ దగ్గరకు వచ్చేసి ఇంకా వాళ్ళ ఎక్సైట్మెంట్ విజిల్స్ అరుపులు కేకలు. అండ్ ఒక్కొక్కసారి 2-3 బస్సులు వచ్చేస్తాయి వన్ ఆఫ్టర్ అనదర్, అప్పుడు రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయేది. అండ్ ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళాలంటే అప్పుడు లోపల నుంచి బయటకు వెళ్ళడానికి కూడా కష్టమయ్యేది. కానీ అమ్మ ఉంటే ఇంట్లో షీ వాజ్ వెరీ వెరీ రెస్పెక్ట్ఫుల్, దే వుడ్ ఆస్క్ దెమ్ టు వెయిట్. అండ్ తర్వాత అందరూ వచ్చేవారు. సో అంటే ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు ఆ ఫేసెస్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నాకు అనిపిస్తుందండి ఇప్పుడు దే వర్ కంప్లీట్ స్ట్రేంజర్స్ ఇన్ వే. కానీ ఇలా వాళ్ళు రాగానే when they saw my mother, the way their faces lit up with admiration, vallala namaskaram chesi amma tho interact chesi, and amma kuda the genuine affection she had for her fans. Ipudu I think as a student or researcher of media,

0: సో ఫ్యాన్స్ వస్తూ ఉండేవారు డెఫినెట్లీ. ఒక్కొక్కసారి అమ్మ ఇంట్లో లేదంటే ఒక పాపం డిసప్పాయింట్ అయ్యేవారు. అంటే వాళ్ళ సర్క్యూట్ ఎలా వచ్చేదంటే థింక్ తిరుపతి శ్రీశైలం ఇలా అన్ని పుణ్యక్షేత్రాలు చూసుకొని హైదరాబాద్ వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో హైదరాబాద్ లో ఎక్కువగా అమ్మ నాగేశ్వరరావు ఉండేవారు, నాగేశ్వరరావు గారు, ఐ థింక్ రామారావు గారు ఇంకా ఎక్కువగా మెడ్రాస్ లోనే ఉండేవారు ఆ టైంలో అనుకుంటా. సో అమ్మని చూడడం, నాగేశ్వరరావు గారిని చూడడం వాళ్ళకి ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హైదరాబాద్. అండ్ అమ్మ ఊళ్ళో లేదంటే ది ఆర్గ్యుమెంట్స్ వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్. మాకు ఒక చెవర్లెట్ కార్ ఉండేది పెద్దది, అది ఐ థింక్ ఎక్కువ వాడేవాడు కాదు ఇంట్లో. కానీ ఆ కార్ చూసి ఇప్పుడు మేము ఆ కార్ని పండంటి కాపురంలో చూసాము, అది రాణి మాలిని దేవి కార్ కదా, కార్ ఉందంటే ఇప్పుడు జమన్ గారు ఇంట్లోనే ఉండాలి అంటారు వాళ్ళు. అలా చాలా ముచ్చటగా డిబేట్ జరిగేది. ఒక్కొక్కసారి అమ్మ ఇంట్లో లేదు, నేనుంటే నన్ను చూసి సంతోషించి వెళ్ళిపోయేవారు. నేను ఐ యూస్ టు ఫీల్ వెరీ బిట్ ఎంబారెస్డ్, ఐ యూస్ టు స్క్వర్మ్. నేను ఎందుకంటే తర్వాత స్కూల్ కెడ్తే ఐఎమ్ జస్ట్ స్కూల్ కెడ్ అమంగ్ హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్ కెడ్స్. కానీ ఈ అభిమానులకు ఒక్కొక్కసారి అమ్మ లేకపోతే నన్ను చూసేవాళ్ళు, అమ్మ కూడా ఒక్కొక్కసారి నన్ను పిలిచేవారు వచ్చి జస్ట్ నమస్కారం చెప్పమని. సో ఆ పబ్లిక్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ఇంటరాక్షన్ ఎప్పుడు ఉండేదండి. ఫిల్మ్ కాలీగ్స్ అంటే ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఐ థింక్ టు సమ్ ఎక్స్టెంట్ ఆ జనరేషన్ లో అమ్మ కాలీగ్స్ అందరూ అప్పుడప్పుడు ఏదైనా పని ఏదైనా ప్రొఫెషనల్ గా పని ఉంటే వచ్చేవారు. ఒక్కొక్కసారి ఏదైనా ఫెస్టివల్స్ కల్చరల్ ఈవెంట్స్ అలా వస్తూ వెళ్తుండేవారు. కానీ కొంచెం అందరూ ఐ థింక్ ఫ్యామిలీ లైఫ్ ని కొంచెం క్వైట్ గా పెట్టారు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దూరంగానే పెట్టారు పిల్లలందరినీ. అఫ్ కోర్స్ వన్ ఫేమస్ ఎగ్జాంపుల్ విచ్ మేబీ లాట్ ఆఫ్ అభిమానులు విల్ రిమెంబర్ ఇస్ అమ్మ బొమ్మలు కొలువు మట్టు చేస్తే అది దట్ యూస్ టు బి వెరీ బిగ్.
1: నాదో సెపరేట్ క్వశ్చన్ అండి దాని గురించి. మీ అమ్మగారి బొమ్మలు కొలువు ఆ టైంలో కూడా చాలా చాలా పాపులర్ అని విన్నాను నేను. దాన్ని మీరు డెఫినెట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ఒకసారి మీ థాట్ నల్లా హోల్డ్ చేయండి వంశీ గారు. అండ్ ఎందుకంటే మా విరిజల్ శ్రోతలకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రివియా క్వశ్చన్ అందించబోతున్నాను నేను. సో వింటున్న శ్రోతలందరికీ కూడా ఇప్పుడు పాట ప్లే చేయబోతున్నాను. ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉంది, అదేంటనేది మీరు మాకు ఈమెయిల్ పంపించాలి virijallu@gmail.com virijallu@gmail.com. అండ్ లక్కీ విన్నర్స్ ని సెకండ్ అవర్ చివరిలో నేను అనౌన్స్ చేస్తాను. వన్స్ అగైన్ ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేకత ఏంటి మాకు ఈమెయిల్ పంపించండి virijallu@gmail.com virijallu@gmail.com.

0: ఆ పర్టికులర్ పాత్రకి ఈరోజు కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటనేది నేను చివరిలో చెప్తాను, బట్ మీకు తెలిస్తే సమాధానం మాకు ఈమెయిల్ పంపించండి, virijallu@gmail.com, virijallu@gmail.com. అండ్ ఇప్పుడే కనుక మా షోకి ట్యూన్ ఇన్ అయితే వెండి తెర సత్యభామ మన తెలుగువారి అభిమాన నటి జమున గారి 90వ జయంతి సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తున్నాం వారి అబ్బాయి వంశీ జూలీరి గారితో. అండ్ వంశీ గారు, అది నాకు సెపరేట్ క్వశ్చన్ పెట్టుకున్నాను దానికోసం, మీ అమ్మగారు చేసిన బొమ్మల కొలు ఆ టైంలో చాలా చాలా పాపులర్ అని విన్నాను, అందరూ వచ్చి చూసేవారని విన్నాను, మీ అమ్మగారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చేసేవారని విన్నాను, ఒకసారి చెప్పండి సార్ దాని గురించి మాకు కొన్ని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్.
1: అమ్మ బొమ్మల కొలు స్పెక్టాక్యులర్ గా ఉండేదండి. అండ్ బై ది వే ఈ పాట చాలా స్పెషల్, నేను ఆన్సర్ రివీల్ చేయను కానీ నాకు తెలుసు ఈ ఆన్సర్. ఐ హోప్ విరిజలు listeners will are typing away on the email with the right answer. It's a very special song. Amma ki chaala ishtam ee paata. Yeah, we'll see who gets it first. So ee bommala kolugu chaala chinna appudu nunchi memories unnayandi. Adi amma nen puttaku mundara time nunchi collect chestu vacharu. Ante maa ammamma gari influence chaala undi. So maa ammamma Kausalya Nippani Kausalya Devi garini kuda okasari talusukuntanu. So అమ్మమ్మ చిన్నప్పటి నుంచి అమ్మకి బొమ్మలు ఇవన్నీ కలెక్ట్ చేస్తుండేవారు. సో మా అమ్మమ్మ వాజ్ అ హరికథ ఎక్స్పర్ట్ అండ్ సో మెడ్రాస్ లో చేసేవారు. సో 1976-77 దాకా ఐ థింక్ ఐ రిమెంబర్ దోస్ ఆర్ మై ఓల్డెస్ట్ బొమ్మల కొలువు మెమరీ. ఐ థింక్ 76 లో మెడ్రాస్ లో జరిగింది నాకు గుర్తుందండి, ఎందుకంటే ఇట్ వాజ్ రియలీ

0: అండ్ ఇప్పుడు కూడా ఆ ఫోటో చాలా మంది స్టార్స్ వచ్చారు అప్పుడు బొమ్మల కొలువుకి. అండ్ చాలా ఆ ఫొటోస్ అప్పుడు చాలా మ్యాగజైన్స్ వచ్చాయి, ఇప్పుడు అప్పుడప్పుడు అంతర్జాలంలో షేర్ చేస్తుంటారు ఫ్రెండ్స్. సో ఒక ఇంట్రెస్టింగ్ ఇండియన్ ఆర్ సౌత్ ఇండియన్ జస్ట్ కల్చరల్ యూనిటీ గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పి ఇంకా డిస్క్రైబ్ చేస్తాను. ఈ బొమ్మల కొలువు ఫస్ట్ ఏంటంటే అండి, అమ్మ బొమ్మల కొలువు ఎప్పుడు దసరాకు పెట్టేవారు. అంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా సంక్రాంతి తమిళనాడులో అప్పుడు దసరా టైంలో పెట్టడం మొదలు పెట్టారు. నేను అప్పుడు మెడ్రాస్ లో ఉండేవారు కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మెడ్రాస్ లో ఉండేది, అమ్మ కూడా 76 దాకా మెడ్రాస్ లో ఉండేవారు. సో అదే సెంటిమెంట్ పెట్టుకుని హైదరాబాద్ వచ్చాక కూడా మొన్నటి దాకా దసరాకే చేసేవారు బొమ్మల కొలువు. సో ఈ బొమ్మల కొలువు చేసినప్పుడు ఒక పెద్ద ఒక ఎపిక్ ప్రాజెక్ట్ లాగా మొదలైంది మా ఇంట్లో. ఒక వినాయక చవితి అయ్యాక ఒక ఫ్యూ డేస్ తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఈ బాక్సెస్ తీసేవాళ్ళు, ఓల్డ్ వుడెన్ బాక్సెస్, అండ్ మెల్లగా కేర్ఫుల్లీ ప్యాక్ అన్నీ తీసి పెద్ద మెట్లు లాంటివి చేసి పెట్టేవారు. అండ్ అమేజింగ్ కలెక్షన్ ఉండేది అండి అమ్మ దగ్గర. ఇప్పుడు చాలా ఐ థింక్ మా చెల్లెల దగ్గరే ఉన్నట్టున్నాయి హైదరాబాద్ లో. ఐ థింక్ షీ హస్ కెప్ట్ ఇట్ వెరీ సేఫ్. ఆల్ ఆఫ్ అస్ రియల్లీ రెస్పెక్టెడ్ దట్ లెగసీ ఆఫ్ అమ్మ. సో ఆ బొమ్మల కొలువులో చిన్నప్పుడు అమ్మ చిన్నప్పుడువి కొన్ని బొమ్మలు ఉండేవి, విలేజ్ సీన్స్ అవన్నీ ఉండేవి. తర్వాత బ్యూటిఫుల్ కృష్ణుడు విగ్రహం, రామలక్ష్ముల సీతారామలక్ష్మణులు లక్ష్మణులు, హనుమంతుడు ఒక విగ్రహం సెట్టు. కృష్ణుడివి అయితే 4-5 ఉండేవి, చాలా బ్యూటిఫుల్ కృష్ణుడు బొమ్మలు. చాలా సీన్స్ ఉండేవండి. తర ఫర్ ఎగ్జాంపుల్ శివుడు గంగాని రిసీవ్ చేసుకున్న డిసెంట్ ఆఫ్ గంగా సీన్ ఉండేది. ఓ అండ్ అనదర్ అమేజింగ్ కలెక్షన్ లో ఏముండేదంటే అండి, అమ్మ బొమ్మల కొలువులో ఎంటైర్ రామాయణం ఉండేది సెట్. అండ్ దిస్ వాస్ ఆ టైంలో. సో ఎంత బాగుండేదంటే ఒక 15-20 ఎపిసోడ్ సీన్స్ ఉండేవి. అండ్ నాకు ఇప్పుడు గుర్తుంది ఒకసారి హైదరాబాద్ లో చేసినప్పుడు మేబీ 1978 అప్పటికి అమ్మ వాజ్ వెరీ యాక్టివ్ విత్ అండ్ దిస్ కుడ్ బి మేబీ దిస్ అండ్ దిస్ విల్ బి అ లేటర్ క్వశ్చన్. కళాకారులు అంటే సురభి థియేటర్స్, ట్రెడిషనల్ థియేటర్ ఆర్టిస్ట్ కోసం చాలా చేయడం మొదలు పెట్టారు ఆ టైంలో. సో ఐ రిమెంబర్ థియేటర్ గ్రూప్స్ నుంచి కొంతమంది వచ్చారు, వచ్చి మాకు ఈ అమ్మ రామాయణం సెట్ కి బ్యాక్ డ్రాప్స్ పెయింట్ చేశారు చిన్నగా. సో మొత్తం మెయిన్ స్టెప్స్ లో మెయిన్ బొమ్మలు ఉండేవి, సైడ్ మొత్తం ఒక వాక్ త్రూ. ఇప్పుడు మనం మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ మ్యూజియంలో ఎలా ఉంటుందో ఆ రోజులు మన కల్చరల్ ఐకాన్స్ తో అలా తీసి పెట్టేవారండి. రామాయణం మొత్తం ఉండేది. అండ్ తర్వాత ఒక విలేజ్ సెట్ కూడా ఉండేది అమ్మకి. అండ్ అది దాంట్లో చిన్న డీటెయిల్ చెప్తాను. అది అంటే అప్పుడు దాకా నేను ఒక సిటీ కిడ్ని, లైక్ ఐ థింక్ మెనీ ఆఫ్ అవర్ యంగర్ లిసనర్స్ సిటీలో పెరిగాను. కానీ విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అని వాళ్ళు అంటే, బట్ అమ్మ గ్రూ అప్ ఇన్ ఆల్మోస్ట్ ఇన్ విలేజ్ సెట్టింగ్ దుగ్గిరాల్లో. సో అమ్మకి ఆ జనరేషన్ వాళ్ళకి అభిమానము కనెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఇంకా విలేజ్ లైఫ్ మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన మెమరీస్, నేచర్ కనెక్షన్. సో రామాయణం టేబుల్ మీద అలా పెట్టుంటే కింద నేల మీద మట్టి పరిచి ఒక విలేజ్ సెట్ పెట్టేవారు బొమ్మల కొలువులో. ఆ పల్లెటూరు చాలా బాగుండేది. అంటే చిన్నగా బురదతో గట్టిగా క్లేతో పొలాలకి చిన్న బార్డర్స్ లాగా చేసి ఒక మధ్యలో పల్లెటూరు మధ్యలో చిన్న కొండలాగా పెట్టి ఆ కొండ మీద బ్యూటిఫుల్ గోపురం పెట్టేవారు శివాలయం. అండ్ ద లిటిల్ అగ్రికల్చరల్ డీటెయిల్ ఏం చెప్పాలంటే ఆవాలు గింజలు వేసేవారు ఒక 3 రోజులు విజయదశమికి ఒక 3-4 రోజులు ముందరే. సో యాక్చువల్లీ ఆ పేరెంట్ మొదలైన టైం కి అవన్నీ ఎలా స్ప్రౌట్ అయ్యేవి. సో అలా అమ్మ బొమ్మల కొలువు చాలా మెమరబుల్ గా ఉండేది. అండ్ తర్వాత నేను నా కజిన్స్ చిన్న టాయ్ సోల్జర్స్ అన్ని కొనుక్కునే వాళ్ళం. ఈ వరల్డ్ వార్ 2, వియట్నాం వార్, అంటే ఇప్పుడు ఎవరైనా పిల్లలు వింటున్నారంటే టాయ్ స్టోరీ మూవీలో ఉంటాయి కదండి ఒక టాయ్ గ్రీన్ గట్ అలాంటివి ఉండేవి నా దగ్గర అమెరికాలో కొనుక్కుందని చిన్నప్పుడు. సో వాటికి కూడా ఒక చిన్న స్పేస్ ఇచ్చేవారు అమ్మ బొమ్మల కొలువులో. సో నేను నా కజిన్స్ ఫ్రెండ్స్ ఒక చిన్న వరల్డ్ వార్ టూ
1: చెప్తుంటే నాకు ఎంత పెద్దగా ఉండుంటుందా నేను ఊహించుకుంటున్నాను వంశీ గారు. అండ్ మీ అమ్మగారు అంత బిజీగా ఉన్నా అంత ఇంట్రెస్ట్ తీసుకుని చేయడం అంటే ఆవిడకి ఎంత ఇష్టమో అది కూడా అర్థం అవుతుంది. సో చాలా సంతోషం. అంటే మీకు మీరు అంత డీటెయిల్స్ లోకి వెళ్ళగలుగుతున్నారంటే మీకు ఎంత గుర్తుండిపోయిందో అది కూడా తెలుస్తోంది వంశీ గారు. సో చాలా సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ దోస్ డీటెయిల్స్. నెక్స్ట్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగాలి జమున గారి గురించి. దానికి వెళ్లే ముందు మా విరిజల శ్రోతలకి మరొక ట్రివియా క్వశ్చన్. అగైన్ దీనికి సమాధానం మాకు ఈమెయిల్ పంపించండి, virijallu@gmail.com, virijallu@gmail.com. అఫీషియల్గా జమున గారి మొట్టమొదటి సినిమా రిలీజ్ అయింది పుట్టిల్లు, అండ్ దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు జమున గారు ఒక సినిమా మరొక హీరోతో స్టార్ట్ చేశారు, ఆవిడ హీరోయిన్గా మరొక నటుడు హీరోగా స్టార్ట్ చేశారు, జై వీర బేతాళ అని. ఆ సినిమా దురదృష్టవశాత్తు ఆ డైరెక్టర్ గారు చనిపోవడంతో మధ్యలో ఆగిపోవడం జరిగింది. ఆ మొట్టమొదటి సినిమా జమున గారితో స్టార్ట్ అయిన సినిమా ఆ నటుడు హీరో ఎవరు? మీ నాలుగు ఆప్షన్స్ ఏఎన్ఆర్, ఎన్టీఆర్, గుమ్మడి గారు, జగయ్య గారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, గుమ్మడి గారు, జగయ్య గారు, ఈ నలుగురు హీరోలతో ఒక హీరోతో జమున గారు యాక్చువల్లీ మొదటి సినిమా ప్రారంభించారు. సినిమా చాలా షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగిపోయింది, అనివార్య కారణాల వల్ల ఆ డైరెక్టర్ చనిపోవడంతో ఆ సినిమా ఆపేయడం జరిగింది. ఆ తర్వాత పుట్టిల్లు సినిమా రిలీజ్ అయింది, అఫీషియల్గా జమున గారి మొట్టమొదటి సినిమా అదయింది. బట్ ఆ మొదటి సినిమా ఏదైతే చేశారో, షూటింగ్ చేశారో ఒక నటుడితో హీరోయిన్గా, ఆ సినిమాలో హీరోగా నటించిన నటుడు ఎవరు? మీ నాలుగు ఆప్షన్స్ ఏఎన్ఆర్, ఎన్టీఆర్, గుమ్మడి, జగ్గయ్య. మాకు ఈమెయిల్ పంపించండి, virijallu@gmail.com, virijallu@gmail.com. అండ్ వంశీ గారు, జమున గారు అంటే కేవలం నటీమనే కాదు, ఫస్ట్ నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా అనదర్ కపుల్ ఆఫ్ టర్మ్స్ దట్ గెట్ అసోసియేటెడ్ విత్ జమున గారు ఈజ్ వన్, సెల్ఫ్ రెస్పెక్ట్, అండ్ రెండు, స్టాండింగ్ అప్ అగెయిన్స్ట్ ఎనీథింగ్ దట్ షీఈ్ నాట్ కంఫర్టబుల్ విత్. ఆ రెండు అనేది ఈ కాలంలో ఆబ్వియస్లీ మీటూ అనండి, ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకోండి, ఇప్పటికి చాలా ఇప్పటికి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బట్ ఆ కాలంలో ఇట్ వాస్ లాట్ మోర్ మేల్ డామినేటెడ్ సొసైటీ బ్యాక్ దెన్. బట్ ఆ టైంలో కూడా తనకంటూ ఏదైనా ఇబ్బందిగా అనిపించినా, తనకి ఇష్టం లేదు ఏమైనా సరే నిలబడే ఒక వ్యక్తిత్వం, మనస్తత్వం అది జమున గారికి అప్పటి నుంచి కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 ఏళ్ళు ఏఎన్ఆర్ గారితో, ఎన్టీఆర్ గారితో సినిమాలో చేయలేదు, వాళ్ళు జమున గారిని దూరం పెట్టారు. అయినా సరే హరినాథ్ గారు, రమణమూర్తి గారు, జగ్గయ్య గారు లాంటి వాళ్ళతో చేసి హిట్ల మీద హిట్లు కొట్టి, ఇన్ఫ్యాక్ట్ ఏఎన్ఆర్, ఎన్టీఆర్ గారి హిట్ పర్సంటేజ్ ఆ 3 ఏళ్ళలో తీసుకుంటే వాళ్ళకంటే ఎక్కువ హిట్లు జమున గారికి ఆ టైంలో వచ్చాయని తెలిసింది. చివరికి డిస్ట్రిబ్యూటర్లు కూడా వీళ్ళందరూ కలవాలి కలవాలి అని ప్రెషర్ పెడితే చివరికి గుండమ్మ కథకి నాగిరెడ్డి చక్రపాణి గారు అందరినీ తీసుకొచ్చి ఒక రాజీ కుదిర్చి మళ్ళీ అందరికి కలిసి నటించేలా చేయడం అనేది నిజంగానే ఫర్ అన్ యాక్ట్రెస్, ఎస్పెషల్లీ అప్పటికి ఏఎన్ఆర్, ఎన్టీఆర్ అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా పెద్ద స్థాయిలో ఉన్న నటులు. అలా అని చెప్పి ఆవిడ ఏమనుకుంటా తను చేసుకునే పనులు తను చేసుకుంటూ ధైర్యంగా చేయడం అనేది ఆవిడ అగైన్ వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి అది నిదర్శనం అని చెప్పాలి. అప్పుడే కాదు, తర్వాత కాలంలో ఆవిడ కళాకారుల కోసం సంఘం ఏర్పరిచినా సరే, పాలిటిక్స్లో వచ్చినా సరే, దట్ ఆస్పెక్ట్ ఆఫ్ హర్స్ యూ కెన్ సీ ఇట్ ఇన్ హర్ ఇంటర్వ్యూస్, ఇన్ ద వే షీ టాక్స్, అండ్ ఐమ్ ప్రెటీ షూర్ యూ సీన్ దిస్ త్రూ అవుట్ యువర్ లైఫ్ అండి. ఆ ఆస్పెక్ట్ ఆఫ్ జమున గారి గురించి మాట్లాడకుండా షో చేస్తే అసలు అర్థం లేదు. సో దట్ ఈస్ అ బ్రాడర్ క్వశ్చన్ వంశీ గారు. జమున గారి ఆ సైడ్ మాకు ఒకసారి చెప్పండి, ఎనీ ఆస్పెక్ట్స్, ఎనీ ఇన్సిడెంట్స్, ఎనీ యానెక్డోట్స్ విల్ బి వాల్యుబుల్.
0: ఒక సీక్రెట్ నిక్ నేమ్ చెప్తానండి అమ్మ, దట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అండ్ బోత్ యాజ్ హర్ సన్ అండ్ అడ్మైరర్ అండ్ ఆల్సో యాజ్ అ స్టూడెంట్ అండ్ టీచర్ ఆఫ్ మీడియా స్టడీస్. ఎందుకంటే ఇప్పుడు సాన్ ఫ్రాన్సిస్కోలో 25 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, అండ్ నా ఇండియన్ సినిమా క్లాస్ ఇస్ వెరీ పాపులర్. సో చాలా మంది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆ క్లాస్ తీసుకుంటారు. 99% ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫ్రమ్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళు అమ్మ సినిమాలు, ఆ టైం సినిమాలు చూసినప్పుడు, ప్లస్ వెన్ దే రీడ్ అబౌట్ ఆల్ ది అదర్ ఇష్యూస్ విత్ పేట్రియార్కీ అండ్ క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ ఇన్ ఇండియా, ఇలాంటివన్నీ మీ టూ అన్నారు ఇవన్నీ. సో అమ్మ నాకు సినిమాలు పాత్రలు, అమ్మ కెరియర్, అమ్మ సో నేను చూసినవి అవి కూడా నేను నా స్టూడెంట్స్ తో చాలా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే యూనో ఈ యంగర్ జనరేషన్ లో పీపుల్ షుడ్ నో దట్ ఫెమినిజం కానీ విమెన్స్ మూవ్మెంట్ అని ఇట్ డిడ్ నాట్ స్టార్ట్ విత్ బియాన్సే ఆర్ హిల్లరీ క్లింటన్. యునో ఇట్ హాస్ బీన్ గోయింగ్ ఆన్ నాట్ టు డిమినిష్ దేర్ అచీవ్మెంట్స్ బట్ ఈవెన్ అట్ ఎ టైమ్ వెన్ సొసైటీ వాజ్ మచ్ మోర్ ట్రెడిషనల్ అండ్ కన్జర్వేటివ్ అమ్మ లాంటి వ్యక్తులు స్టూడ్ అప్ ఫర్ దెమ్సెల్ఫ్ వెరీ వెరీ కరేజియస్లీ అండ్ సో ఇవన్నీ నా క్లాస్ లో డిస్కస్ చేస్తుంటాను. అండ్ బట్ రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే అండి, ఫస్ట్ అట్ ఫ్యామిలియల్ ఇంటిమేట్ బికాస్ వి ప్రామిస్డ్ అవర్ లిసనర్స్ ఇంటిమేట్ సమ్ హోమ్లీ డీటెయిల్స్. నేను మా కజిన్ యాక్చువల్లీ ఈ నిక్ నేమ్ ఇచ్చాడు మా అమ్మకి 1970s లో. నిక్ నేమ్ వాజ్ లయనెస్. సో అండ్ ఈ కజిన్ విజయ్ అన్న అంటే మా అమ్మ పోయినప్పుడు కూడా పాపం హీ కేమ్ అండ్ హీ హెల్ప్డ్ మై సిస్టర్ అట్ దట్ క్రూషియల్ టైమ్ అండ్ వాజ్ స్టక్ ఇన్ ద ప్లేన్ చాలా హెల్ప్ చేశారు. సో విజయ్ అన్న నిక్ నేమ్ ఇచ్చారు అనమాట లయనెస్ లయనెస్. అప్పటి నుంచి అందరు కజిన్స్ అమ్మని లయనెస్ అనే పిలుస్తారు. అండ్ అప్రోప్రియేట్లీ ఎనఫ్ అమ్మ సంవత్సరికాలకు వచ్చినప్పుడు 2024 లో నేను మా మిస్సెస్ మా అబ్బాయి విజయవాడ వెళ్ళాం. అక్కడ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్తే అక్కడ చాలా మంది అమ్మని జ్ఞాపకం చేసుకున్నారు. నేను అప్పుడు నాకు అంటే లయనెస్ అంటే ఇప్పుడు దుర్గా గాడెస్ దుర్గా లయన్ అవన్నీ గుర్తొస్తున్నాయి. సో అమ్మ స్టూడప్ అండి ఆత్మాభిమానం అన్నారు మీరు, దట్ ఇస్ సచ్ అన్ అప్రోప్రియేట్ టర్మ్. సో నేను అంటే షీ వాజ్ వెరీ బ్రేవ్ అండి, షీ వాజ్ జస్ట్ సో బ్రేవ్ ఇన్ రియల్ లైఫ్ అండ్ అండ్ అండ్ బట్ షీ వాజ్ నాట్ హార్ష్. యునో ఏదో కోపం వచ్చినప్పుడు తొందరగా తగ్గిపోయేది అండ్ బట్ షీ వాజ్ వెరీ బ్రేవ్. అండ్ అంటే ఇప్పుడు నేను కొంచెం యూనో జస్ట్ పబ్లిక్ స్పీకింగ్ కానీ యూనో ఇలా ఇది చేయాలనే ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీబడి బట్ షీ లివ్డ్ ఇన్ ద లైమ్ లైట్ అండ్ షీ straddled that connection between who she was at home, who she was as a person and public law, and she faced challenges. So ee particular challenge ante ee boycott which took place for a brief period idi obviously idantha nee puttaku munde jarigindi. Nenu eppudu first ee story vinnanante 1981 lo nenu amma America ku vacham holiday ki. సో అప్పుడు నేను 6వ తరగతి వస్తున్నాను అండ్ అమ్మ నేను ఒక 3 మంత్స్ ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే అండి, ద మోస్ట్ టుగెదర్ టైమ్స్ అమ్మ అండ్ ఐ హ్యాడ్ హ్యావ్ బీన్ ఇన్ అమెరికా. సో అంటే అదే ఇండియాలో పాప షీ వాజ్ సో బిజీ. సో అమెరికా వచ్చినప్పుడు ఇక్కడ కూడా అభిమానుల్ని కలిసినా చాలా పనులున్నా చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. సో 1981 లో వచ్చినప్పుడు ఫ్లారిడాలో మా చిన్నాన్న గారు కక్క గారు ఉండేవారు. ఫ్లారిడా నుంచి బాస్టన్ దాకా డ్రైవ్ చేశారు. సో ఎన్నో లాడ్ ఆఫ్ రోడ్ ట్రిప్స్ ఇక్కడ సన్నీవేల్ నుంచి గ్రాండ్ క్యాన్యన్ దాకా మా ఆంటీ అంకుల్ తీసుకెళ్లారు. సో ఈ రోడ్ ట్రిప్స్ లో వెళ్తున్నప్పుడు అమెరికా చూస్తూ ఇలా వెళ్తున్నప్పుడు అమ్మ మా హోస్ట్ మా ఇక్కడ లోకల్ తెలుగు అభిమానులు ఉండేవారు కదా ఆ టైంలోనే 1980s లో అలీ 80 వారికి స్టోరీస్ అన్ని చెప్తుంటే నేను వినేవాడిని. సో అప్పుడు నేను చాలా ఫ్యాసినేట్ అయ్యాను. అంటే నాకు అమ్మగా తెలుసు అమ్మ అండ్ తర్వాత మూవీస్ లో థియేటర్ మీద స్క్రీన్ మీద చూడడం తెలుసమ్మ, బట్ అమ్మ ఇవన్నీ చెప్తుంటే దెన్ ఐ అండర్స్టూడ్ ది అమౌంట్ ఆఫ్ కాంప్లెక్సిటీ దేర్ వాజ్ ఇన్ ద గ్రోన్ అప్ వరల్డ్. అంటే స్టార్స్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ ఫ్యాన్స్ ప్రొడ్యూసర్స్ బిజినెస్ సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ దిస్ ఎంటర్టైన్మెంట్ ఆర్ దిస్ కల్చర్ ఫర్ అస్. సో అమ్మ అప్పుడు మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఇలా షీ వెంట్ ఫేస్ సమ్ ఛాలెంజెస్ విత్ హర్ కాలీగ్స్ అని, బట్ దెన్ షీ నెవర్ కాంప్రమైజ్ షీ వాజ్ ఆల్వేస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ ఓన్ సెల్ఫ్. అండ్ తర్వాత నేను పిహెచ్డి చేసి టీచింగ్ లోకి వెళ్ళాక నాకు స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఈ విషయాలు చాలా వచ్చాయి. సో వన్ మెమరీ ఐ షేర్, 2010 or 11 అరౌండ్ దట్ టైమ్ అండి, అప్పుడు ఢిల్లీలో చాలా భయంకరమైన ఒక అట్రాసిటీ జరిగింది నిర్భయ. అప్పుడు మనం ఆ టైంలో అమ్మ నేను దుగ్గిరాలు వెళ్ళాం అండ్ దుగ్గిరాలు వెళ్ళినప్పుడు ఐ థింక్ దట్ వాజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ టైమ్ ఐ విజిటెడ్ దుగ్గిరాల. అక్కడ అమ్మ చిన్నప్పుడు అమ్మకి చదివించిన స్కూల్ టీచర్ మల్లికాదేవి అంటే అక్కమ్మ గారు అని పిలిచేవాళ్ళం ఇంట్లో. సో ఆవిడని కూడా తలుచుకోవాలి, ఆవిడ షీ వాజ్ మై సెకండ్ మదర్. సో అక్కమ్మ గారు వాజ్ బై దెన్ యూనో బెడ్ రిటన్ అనమాట. సో వారిని చూడడానికి అమ్మ నేను వెళ్ళామన్నమాట దుగ్గిరాలకి. సో ఆ టైంలో అక్కడ దుగ్గిరాలు స్కూల్ అమ్మ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ఉన్నారు అక్కడ కుసుమ గారు. సో కుసుమ అంటే అక్కడ కాలేజ్ కి తీసుకెళ్లారు అమ్మని నన్ను. సో అప్పుడు దిస్ ఇష్యూ వాజ్ వెరీ బిగ్ అండి, ద నిర్భయ ఇష్యూ. సో ది స్పీచ్ దట్ అమ్మ గేవ్ దట్ డే ఇట్ హ్యాడ్ సచ్ బిగ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఎందుకంటే స్టూడెంట్స్ అందరికి చెప్పారు అమ్మ ఇలా ఇప్పుడు మీకున్న మీకు చాలా మందికి ఇప్పుడు ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి అమ్మాయిలకి, లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ ఇన్సిస్టింగ్ దట్ మీరు ఊరికనే పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండాలి పని చేయకూడదు, అలా చేంజ్ వస్తుంది అంత తగ్గుతోంది అలాంటి యాటిట్యూడ్. కానీ అట్ ద సేమ్ టైం సినిమాల్లో చాలా రాంగ్ మెసేజెస్ కూడా వస్తున్నాయి అమ్మాయిలకి అబ్బాయికి అబ్బాయిలకి. ఫర్ ఎగ్జాంపుల్ షోయింగ్ ఈవ్ టీజింగ్ ఆర్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఇన్ మూవీస్. చాలా మూవీస్ లో ఆ రోజులో హీరోయిన్ హీరో వెళ్ళి ఒకసారి చంప మీద కొడతాడు ఇంకా హీరోయిన్ లవ్ లో పడుతుంది. సో ఇలాంటివన్నీ చాలా ఖండిస్తూ మాట్లాడారమ్మ. అండ్ సో షీ వాజ్ వెరీ వెరీ యునో ట్యూన్డ్ ఇన్ టు ఆల్ దీస్ కన్సర్న్స్. అండ్ ఎస్ షీ వాజ్ ఆల్వేస్ కరేజియస్ అండి. మీరు అన్నారు 1982 లో పాలిటిక్స్ అంటే ఓ మై గాడ్ అప్పుడు ఎన్టీ రామారావు గారినే ఎదిరించారమ్మా.
1: అండ్ అప్పుడు ఆ ఎలక్షన్స్ అంతా జమున వర్సెస్ ఎన్టీఆర్ అనేవారట అప్పుడు.
0: ఓ యా, సో 83 లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్. 83 జనవరి రామారావు గారు హీ స్వెప్ట్ ది ఎలక్షన్స్ అండ్ రైట్లీ సో. అండ్ యునో హీ హంబుల్డ్ ద కాంగ్రెస్ పార్టీ బికాస్ అంటే తెలుగు వాళ్ళు అంత లాయల్ గా ఉండేవారండి. ఐ మీన్ నాట్ టు గెట్ టూ మచ్ ఇన్ టు పాలిటిక్స్, దే వర్ వెరీ లాయల్ టు కాంగ్రెస్ పార్టీ. అండ్ 83 లో రామారావు గారు ఎంబాడీడ్ ద కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఐ థింక్ ఇన్ ద తెలుగు పీపుల్, తెలుగు ఆత్మాభిమానం అని యునో హీ వన్ ఎలక్షన్. అమ్మ వాజ్ ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హర్ కాలీగ్ వన్ ది ఎలక్షన్. లేటర్ politically she felt she had to take a different position. Personally respectful gaane undevaru okato okaru, but all the same andi 85 election in Mangalgiri and 89 in Rajahmundry rendu elections naaku gurtunnayi. I mean the campaign it took a lot of courage, you know, because I think and oka chinna detail cheppali ఈ జనరేషన్ వాళ్ళకి తెలుస్తుందో తెలియదు. ఆ రోజుల్లో తెలుగు న్యూస్ పేపర్స్ లో ఈ పాలిటిక్స్ అప్పుడు ఈ కార్టూన్స్ లో ఎప్పుడో కృష్ణుడు సత్యభామ లాగా వేసేవారు ఎన్టీఆర్ ని ఎన్టీఆర్ గారిని అమ్మని. సో అంటే ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఎన్టీ రామారావు గారు ఏమో కృష్ణుడు వేషంలో, అమ్మ ఏమో సత్యభామ వేషంలో. సో అప్పుడు అమ్మ గెలిచాక 89 లో ఇండియా టుడేలో రాశారండి ద ఉమెన్ హూ కిక్డ్ కృష్ణాస్ క్రౌన్ ఆఫ్ హిస్ హెడ్ అని. సో అంటే ఇట్ వాస్ వెరీ వెరీ స్పెషల్ టైమ్.
1: అండ్ మనకు చిన్న బ్రేక్ వెళ్ళాలి వంశీ గారు. అండ్ వింటున్న విరిజల శ్రోతలందరూ కూడా బిగినింగ్ ఆఫ్ ది షోలో చెప్పినట్టు జమున గారి గురించి ఆవిడ స్వయంగా ఆవిడ ఇంటర్వ్యూలో మనకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ వంశీ గారి మనసులో దాగున్న చక్కని అనుభూతులు కానీ అనుభవాలు కానీ అవి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాయి ఇవాళ. ఇప్పుడు చిన్న బ్రేక్ వెళ్ళాలి. మా బ్రేక్ వెళ్లే ముందు మరొక ప్రశ్న. ఇప్పుడు ఒక చిన్న సీన్ ప్లే చేస్తాను, ఒక 30 సెకండ్ క్లిప్. అమాయకత్వాన్ని చక్కగా పలికించిన జమున గారి పాత్ర ఏ సినిమాలో పాత్ర ఇది మీకు తెలిస్తే మాకు ఈమెయిల్ పంపించండి virijallu@gmail.com virijallu@gmail.com. ముందుగా సన్నివేశం మీకోసం.
2: వద్దులేండి, మరే సరిగేసుకుని ఇప్పుడే చర్చ నుంచి నచ్చాను. మాస్టర్ గారు ఈ హారం ఎలా ఉంది? బొమ్మ నుంచి తెప్పించాం.
3: బాగుంది
2: మాస్టర్ గారు. ఈ జుంకీలు ఎలా ఉన్నాయి?
3: చాలా బాగుంది.
2: మరి ఇవ్వండి.
3: నాకు తెలీదు, మీ అక్కే నడుపు.
1: ఈ చక్కని సన్నివేశం వన్స్ అగైన్ అమాయకత్వాన్ని చక్కగా పలికించిన ఈ పాత్ర జమున గారు మనకి గుర్తుండిపోయే అద్భుతమైన సినిమాలో చేశారు. ఏ సినిమాలో పాత్ర అది మీకు తెలిస్తే మాకు ఈమెయిల్ పంపించండి, virijallu@gmail.com, virijallu@gmail.com. ఇంకా జమున గారి గురించి ఎన్నో మనకు తెలియని విషయాలు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను నేను సెకండ్ అవర్లో కూడా. ఆల్ ది వే టిల్ 2:25 PM మన ఇంటర్వ్యూ కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అండ్ వీ విల్ బి రైట్ బ్యాక్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Khatipiti is located at 81 Fremont Hub Courtyard in Fremont. Visit us on Instagram at Khatipiti Fremont.
8: Broadcasting live with 32,000 watts of power from the epicenter of Silicon Valley
9: to the most intelligent listeners in the world.
8: You're listening to America's Bollywood station.
9: Bali 92.3 FM.
8: KSJO San Jose.
9: San Francisco.
8: And Oakland.
9: A Silicon Valley Asian Media Group owned station.
10: డిజిటల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కె విశ్వనాథ్, కాశీనాథ్ అని. విశ్వనాథ్, మీ మనసారా మీ ఆశీర్వచనమే నాకు కావాలి.
11: నా పంచ ప్రాణాల నాట్య వినోదం.
12: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At U Smile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases, with a board-certified orthodontist, Dr. Chaya Kamat, and general dentist, Dr. Puppala. We're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
13: U Smile Dental, Santa Clara, Morgan Hill and Gilroy. Chirakalam nilichipoye chirunavu kosam.
14: Bay Area, your next big real estate opportunity is calling from Hyderabad. Brigade Group, in association with Westcliff Infra, is coming to Milpitas. Join us September 5th and 6th for an exclusive Hyderabad property showcase. Meet the Brigade team in person, explore premium projects and get an exclusive first look at the exciting new launch at Barcelona, Hyderabad. And here's the best part, free EOI, no cost, no obligation. Appointments are limited. Call or WhatsApp 818-272-1955. That's 818-272-1955.
15: గురిజల్లు శ్రోతలకి నా నమస్కారం. మీ కమల్ హాసన్
16: విరిజల్లు రేడియో. ఓలాలా మజా చేయాలా.

వెల్కమ్ టు ద సెకండ్ అవర్ ఆన్ దిస్ సండే స్పెషల్ ఆన్ విరిజల్లు. విరిజల్లు శ్రోతలందరికీ కూడా పునః స్వాగతం. అండ్ ఈరోజు మీ అందరికీ చెప్పినట్టుగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేస్తున్నాం. వెండి తెర సత్యభామ మన అభిమాన నటి జమున గారి 90వ జయంతి సందర్భంగా వాళ్ళ అబ్బాయి వంశీ జూలీర్ గారితో ముచ్చటిస్తూ జమున గారి గురించి ఎన్నో విశేషాలు, అనుభూతులు, అనుభవాలు మనం తలుచుకుంటున్నాం. అండ్ బ్రేక్కి వెళ్లే ముందు వంశీ గారు చక్కగా జమున గారి ఆత్మాభిమానం ఎలా నిలుపుకున్నారు, నిలుపుకోవడం సినిమాలు ఉన్నప్పుడే కాదు, సినిమాల తర్వాత కూడా ఏ విధంగా ఆవిడ నిలుపుకోవడం కాకుండా వేరే వాళ్ళని కూడా ఎలా ఎంకరేజ్ చేసేవారు చెప్పారు. బట్ సినిమాలో మరొక విషయం గురించి మనం చెప్పుకోవాలి, ముఖ్యంగా పౌరాణిక పాత్రలు. దాంట్లో కూడా జమున గారు ఎన్నో చక్కని పాత్రలు పోషించారు. ముఖ్యంగా శ్రీకృష్ణ తులాభారంలోని ఆ సత్యభామ పాత్ర ఎలా మర్చిపోతాను చెప్పండి. దాని గురించి కూడా నాకు ప్రశ్న ఉంది వంశీ గారితో. దానికి వెళ్లే ముందు ఒకసారి పాట వినేసి నెక్స్ట్ ప్రశ్నలోకి

0: వంశ గారు మరొకసారి కార్యక్రమంలోకి మీకు పునఃస్వాగతం అండి. అండ్ జమున గారి పౌరాణిక ప్రార్థనలు ఎన్నో చేశారు ఆవిడ. అండ్ మీది కూడా నేను మీ ఆర్టికల్ చదివినప్పుడు కూడా మీరు కూడా ఎన్నో అనుభూతులు మీకు కూడా ఆ టైంలో దానికి సంబంధించి ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మీ అమ్మగారి పౌరాణిక పాత్రలు తీసుకున్న, ఈ సత్యభామ పాత్ర తీసుకున్న మీకు గుర్తొచ్చే విశేషాలు అనుభవాలు మాతో షేర్ చేసుకోండి సార్.
1: వండర్ఫుల్ టాపిక్ అండి, నా ఫేవరెట్ టాపిక్. సో అమ్మ సత్యభామ రోల్ సో మచ్ లార్జర్ దెన్ లైఫ్. నిన్న మన టాక్ ముందర మళ్ళీ యూట్యూబ్ లో చూస్తుంటే షీ లివ్ దట్ రోల్ బోత్ బిగినింగ్ లో ఆ గ్రాండియర్ ఆ స్టాచర్ ఎక్స్ప్రెస్ చేయడం, తర్వాత హ్యూమిలిటీ ఆ భక్తి అన్ని ఎక్స్ప్రెస్ చేయడం చాలా, ఐ మీన్ ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ డన్. అండ్ ఒకసారి నా క్లాస్ రూమ్ లో అది స్క్రీన్ చేసినప్పుడు అది బ్లాక్ అండ్ వైట్ అయినా ఆ పెద్ద స్క్రీన్ లో చూస్తే యునో మై స్టూడెంట్స్ రియలీ అప్రిషియేటెడ్ ద లైటింగ్ ద కాస్ట్యూమ్ ద ఆర్ట్ వర్క్ అండ్ అందరూ కళాకారులు ఎక్స్ప్రెషన్స్ రామారావు గారు అమ్మ అంటే వాళ్ళకి తెలుగు రాకపోయినా స్టూడెంట్స్ కి అండ్ ఆ మూవీకి సబ్ టైటిల్స్ కూడా లేవు అనుకుంటా యూట్యూబ్ లో, కానీ దే గెట్ ద వైబ్ ఇమీడియట్లీ. సో దట్ ఇస్ ద కల్చరల్ పవర్ ఆఫ్ దీస్ ఆర్ట్ ఫార్మ్స్ అండ్ స్టోరీస్.
0: ముఖ్యంగా తులాభారం సన్నివేశంలో ముగ్గురే అండి, మీ అమ్మగారు ఏమో హెల్ప్లెస్నెస్ అంటే అహంకారం నుంచి హెల్ప్లెస్నెస్ ట్రాన్స్ఫర్మేషన్, అండ్ రామారావు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కొద్దిగా అటు ఇటు చూస్తూ, అండ్ కాంతారావు గారు ముగ్గురికి ముగ్గురే ఆ సన్నివేశం మాత్రం.
1: అండ్ కాంతారావు గారు యునో యాజ్ నారదుడు, ఇన్ఫాక్ట్ అమ్మ ఇప్పుడు ఒక పాయింట్ చెప్తుండేవారండి, ఒక్కొక్కసారి టీవీ మైథలాజికల్స్ లో దూరదర్శన్ లో కానీ కమర్షియల్ గా నారదుడిని కొంచెం జెస్టర్ లాగా కామెడియన్ లాగా చూపెడతారు, అది చాలా తప్పని చెప్పేవారు అమ్మ ఎప్పుడు. అండ్ కాంతారావు గారు ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా సార్లు ఐ రిమెంబర్ మీటింగ్ హిమ్ అండ్ దే ఆల్ ఎంబాడీడ్ దేర్ గ్రేటెస్ట్ రోల్స్ అండి. సో ఐ వాంటెడ్ యాక్చువల్లీ షేర్ ఫ్యూ థింగ్స్, ఎందుకంటే విష్ణుతులాభారం అమ్మకి ఇట్ వాస్ వెరీ, షీ వాస్ వెరీ ఫాండ్ ఆఫ్ ఇట్. అండ్ చిన్నప్పుడు నాకు అంతగా అర్థమయ్యేది కాదంటే, ఒకటి టూ డిఫరెంట్ ట్రాక్, ఒకటి రియల్ లైఫ్ లో అమ్మ నాన్నగారు ఇద్దరు వర్ వెరీ వెరీ ట్రెడిషనల్, చాలా భక్తి ఉండేది ఇంట్లో, రోజు పూజ చేసుకునేవారు. అండ్ చిన్నప్పుడు మంత్రాలయం తిరుపతి రెండు చోట్లకి వెళ్తూ రెగ్యులర్ గా వెళ్ళేవారు, తిరుపతి అయితే ప్రతి నెలా వెళ్ళేవాళ్ళం మెడ్రాస్ నుంచి, మంత్రాలయం కూడా హైదరాబాద్ నుంచి సెవెరల్ టైమ్స్ వెళ్తుండేవాళ్ళం. అండ్ ఇవాళ రాఘవేంద్ర స్వామి ఆరాధన జరుగుతోంది మంత్రాలయంలో, శానోజేలో, ప్రపంచం అంతా భక్తులు ఇవాళ సెలబ్రేట్ చేస్తున్నారు. అమ్మకి చాలా ఇష్టం రాఘవేంద్ర స్వామి అంటే. అండ్ 1978 లో యాక్చువల్లీ ఒక కన్నడ మూవీ తీస్తున్నారు అప్పుడు, రాఘవేంద్ర స్వామి మహిమ అనుకుంటా మూవీ పేరు. ఆ టైంలో ఒక చిన్న డీటెయిల్ చెప్పి మళ్ళీ సత్యభామలో సెలబ్రేషన్కి వెళ్ళాలి. సో ఆ మూవీ తీస్తున్నప్పుడు అండి పొల్లుదండాలు చేస్తారు భక్తులు మంత్రాలయంలో, తుంగభద్ర నదిలో స్నానం చేసి ది రోల్ ఆన్ ద గ్రౌండ్ ఆల్ అరౌండ్ ద ష్రైన్ అనమాట. సో ఊరికైనా షూటింగ్ కి ఇక్కడ ఒక షార్ట్ తీసేది చాలా కష్టం కదా, ఫిజికలీ ఆ హార్డ్ గ్రౌండ్ మీద చేయడం, ఇక్కడ ఒక చిన్న స్ట్రెచ్ అక్కడ చిన్న రెండు షార్ట్స్ తీసుకుందాం అన్నారు వాళ్ళు. కానీ అమ్మ డిసైడెడ్ టు కంప్లీట్ ద హోల్ థింగ్. సో యాక్చువల్లీ చేశారు షూటింగ్ జరుగుతున్న, షీ డిడ్ ద హోల్ పొల్లుదండాలు. అండ్ బై దెన్ ఐ థింక్ షీ వాజ్ ఆల్రెడీ ఇన్ హర్ 40s, యు నో, అండ్ ఆల్మోస్ట్ ఇన్ హర్ 40s ఐ థింక్. అండ్ మొత్తం చేశారండి భక్తితో. అండ్ దాని తర్వాత మై సిస్టర్ వాజ్ బోర్న్ ద ఫాలోయింగ్ ఇయర్. అండ్ సో అందుకనే మాంచాల స్రవంతి అని పెట్టారు, ఎందుకంటే మాంచాల అమ్మ ఇస్ లైక్ ద దేవత ఆఫ్ మంత్రాలయం. సో అంటే ఈ డివోషన్ అనేది, సో these roles were not just cosmetic for them and vallandarki chaala bhakti undedi andukane I think manam chaala mandi meer annaru kada introduction lo satyabhama ela actually undevaru manaku teliyadu kaani ippudu in our mind she filled that role. similarly manaku telugu vallandarki ramarao krishnu ante ramarao gari chilipi navulu those knowing smiles and ivanni manaki vaalliki aa bhakti undedi kabatti that consciousness or that energy that sacred presence which tarataralga vastunnayi naradudu krishnudu bhudevi sri devi ivanni ee generation lo cinema form lo maniki andichar villu. And ammaki krishna tulabharam ante ant ishtam ante andi intlo rehearsals chese var adi cheppal meeku. so these were two different things. And there was the cultural thing and the devotional thing, and they just came together. And now I'm appreciating more and more. So 1970s lo amma Krishnapula Baram sorry all ladies cast to chesaru adi recording undo ledo teliyadu kani ఎక్కడైనా దొరికితే అద్భుతంగా ఉంటుంది. కాంచన గారు కృష్ణుడిలాగా యాక్ట్ చేశారు, అందరూ లేడీ స్టార్స్. సో అదే మ్యూజికల్ థియేటర్, అదేదో ఫండ్ రేజింగ్. ఐ థింక్ అప్పుడు వాజ్ అ ట్రాజెడీ, ఐ థింక్ మేబీ ద దివి సైక్లోన్, ఐ థింక్ అదొకటి చేశారు. తర్వాత స్టేజ్ లో కూడా చేయడం మొదలు పెట్టారు. 1980s లో చాలా సార్లు చేశారు కృష్ణ తులాభారం. ఒకసారి బాంబేలో కూడా చేశారు అనుకుంటా, ఐ థింక్ ఇన్ ద టాటా థియేటర్ దే ప్రొఫెసర్ అక్కిరాజ్ సుందర రామకృష్ణ గారు యాజ్ కృష్ణ, నారదుడు గారు. ఇట్ వాజ్ సచ్ అ ఫాండ్ పార్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ సీయింగ్ దెమ్ రిహర్స్ అట్ హోమ్ అండి. దెన్ 1989 నవంబర్ 23rd శ్రీ సత్యసాయి బాబా వారి బర్త్డేకి పుట్టపర్తిలో ఆ స్టేడియంలో వేశారు కృష్ణ తులాభారం. అండ్ దట్ వాజ్ లైక్ హ్యూజ్ యునో ప్రొడక్షన్. అండ్ దాని తర్వాత అమ్మా నాన్నగారు చాలా వారి డివోటీస్ అయ్యారు, నన్ను తీసుకెళ్లారు అక్కడికి. అండ్ హ్యాడ్ అ హ్యూజ్ బేరింగ్ ఆన్ మై లైఫ్. అండ్ వన్ మోర్ డీటెయిల్ ఐ వాంట్ టు షేర్. 1980s లో దూరదర్శన్ కి 2 సార్లు అమ్మ సత్యభామ రోల్ వేశారు. అండ్ దెన్ ఫైనల్ సత్యభామ ఎగ్జాంపుల్ ఐ షుడ్ గివ్, ఐల్ గివ్ ఇన్ 2 మినిట్స్ బికాస్ బేరియాకి ఇట్స్ అ వెరీ స్పెషల్ కనెక్షన్.
0: చెప్పండి.
1: సో 1990s దూరదర్శన్ లో షీ డిడ్ స్పెషల్ ఆఫ్ కృష్ణ తులాభారం. అండ్ దెన్ వీర సత్రాజితి అని తీశారండి. దట్ వాజ్ ఫర్ దీపావళి 1988 or 1989 తీశారు. వన్ అవర్ స్పెషల్ అది. దాంట్లో చిన్న రోల్ బిగినింగ్ లో మా చెల్లెలు, షీ వాజ్ అ స్మాల్ చైల్డ్, షీ యాక్టెడ్. సో వీర సత్రాజితి వాజ్ యాక్చువల్లీ మోర్ ఎక్సైటింగ్ ఇన్ మై వ్యూ, బికాస్ దాంట్లో దే షోడ్ సత్యభామ యాక్చువల్లీ ఫైటింగ్. దే షోడ్ ద బ్యాటిల్. అండ్ కృష్ణ తులాభారంలో ఇట్ స్టార్ట్స్ ఆఫ్టర్ ద వార్. సో దీంట్లో చాలా బాగా చూపెట్టారు నరకాసురుడిని సంహరించడం, అండ్ దెన్ ఆ బ్యాక్ స్టోరీ రావడం దట్ హీస్ భూదేవి అని. అండ్ ఇప్పుడు మనం ఈ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఫారెస్ట్, ఇండియాలో ఈ రివర్స్, ఈ ఫ్లడ్స్, నేపాల్ లో ఎంత ట్రాజెడీ జరిగిందండి, ఇవన్నీ చూస్తుంటే ఈ డ్యామ్ మైనింగ్ అండ్ డ్యామ్స్ అండ్ ఈ క్రేజీ స్టఫ్, సత్యభామ, భూదేవి, ఆశా, కృష్ణుడు, వి నీడ్ ఆల్ దేర్ యునో గైడెన్స్. అండ్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ గివ్ ఆన్ సత్యభామ అండి, బిఫోర్ వి గెట్ ఇంటూ సమ్ మోర్ ఫన్ క్వశ్చన్స్. The last time, as far as you know, Amma performed as Satyabhama was on stage in the Bay Area. Oh, no. 2001, Ugadi ki Bata...
0: Bata World.
1: Charu, ate, sorry?
0: Oh, no, Bata, correct. Andi. Bata, Vijay Garu nak chepparu.
1: Appude first time, I think, Vijay Garu kalpukodam jarigindi. Veeru, my old classmate from school, he was also here. It was such a beautiful homecoming in a way. Andi. Ante, I love San Francisco. I grew up. You know, listening to the music from here. And ammaki chaala ardham ayindi naaku ee urante chaala ishtam ani. And so naaku ujjogam vachin rojune amma was also here. Ante naaku interview ku vachanu, amma baata ugadi ku vacharu, amma land ayyaru, naaku job offer vachindi. Appudu aa function lo amma chepparu ila Vamsi will be here in San Francisco ani. And aa rojuna Satyabhama you know, she did a small segment. So in a way I feel very touched that Amma's greatest role, Bay Area lo kuda, she was able to express it and share with her Abhimanyu on the stage. Ani. So it's such a great journey, Andy. Krishnudu, Satyabhama, his stories, Tarataralga vastunnayi, Janmajanmalga vastunnayi manaki.
0: ఊరికి అయిపోవు కదండి, ఎందుకంటే మనకి కృష్ణుడు అంటే ఇంకెవరు గుర్తురారు, ఓన్లీ రామారావు గారే. అలాగే సత్యభామ అన్న పదం తీసుకోగానే మన తెలుగు సినిమాలకి వేరే పాత్రలు, వేరే నటులు ఎవరు గుర్తురారు, కేవలం జమున గారే. నేను యాక్చువల్లీ 2003 జాయిన్ అయ్యానండి బాటాలో. విజయ్ గారు వెళ్తూ వెళ్తూ అదే మాట చెప్పారు, అరే 2001 వచ్చారు జమున గారు మన బాటాకి తీసుకొచ్చారు, జస్ట్ లో మిస్ అయ్యాను నేను అనుకున్నాను. బట్ తప్పకుండా ప్రస్తావించు, ఎందుకంటే దట్ వాజ్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆవిడని ఆవిడ రావడమే కాకుండా అతిథిగా సత్యభామ పాత్రని స్టేజ్ మీద పోషించారు, అది అందరి మనందరి అదృష్టం అని. సో సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ అండి, మేము మిస్ అయ్యాం కానీ, బట్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దాట్. అండ్ నెక్స్ట్ నిన్న మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ జమున గారు, నాకు తర్వాత రీసెర్చ్ చేశాను, క్విక్ గా చూశాను, ఎక్కడ కూడా కనిపించలేదు. అది అందరికి తెలియాలి నేను ఎంత ఎక్సైట్ అయ్యానో. ముఖ్యంగా మీరు కొన్ని కొన్ని చెప్పిన నేను ఆశ్చర్యపోయాను. జమున గారు, మీ విరిజల శ్రోతులందరికీ కూడా, జమున గారు యానిమల్ లవర్ అనే విషయం నాకు అంటే రఫ్ గా తెలిసింది, కానీ ద నెంబర్ ఆఫ్ యానిమల్స్ షీ ఫాండ్లీ గ్రూ, దాన్ని ఎంత అందులో కుక్కలు అంటే ఆవిడ చాలా ఇష్టం అని తెలిసింది, వేరే యానిమల్స్ కూడా చాలా స్వయంగా పెంచేవారని తెలిసింది. సో దాట్ సైడ్ ఆఫ్ జమున గారు మీరు చెప్పినంత ఎలాబొరేట్గా ఎక్కడ కనిపించలేదు నాకు వంశీ గారు. సో ఒక్కసారి యువర్ మామ్ అండ్ హర్ లవ్ ఫర్ యానిమల్స్, దాని గురించి చెప్పండి సార్.
1: అమ్మ లవ్డ్ యానిమల్స్ అండ్ షీ వాస్ వెరీ బ్రేవ్ విత్ దెమ్. ఇన్ ఫ్యాక్ట్ చాలా మూవీస్ లో షీ యాక్టెడ్ విత్ వైల్డ్ యానిమల్స్ అండ్ షీ వాస్ వెరీ ఫియర్లెస్. షీ జస్ట్ హ్యాడ్ దట్ బాండ్. ఐ రిమెంబర్ పాండమిక్ టైమ్ ఆ 2020 ఆ టైమ్ లో రోజు అమ్మ ఫోన్ చేసేవారు, చాలా కబుర్లు చెప్పేవారు, చిన్నమన్నీ గుర్తొస్తున్నాయి చిన్నని. అప్పుడు తన గుర్రం గురించి చాలా చెప్పారు. అడియార్ లో ఉన్నప్పుడు 1960s లో షీ హ్యాడ్ అర్ ఓన్ హార్స్, దెన్ ఫర్ వైల్ షీ హ్యాడ్ అ డియర్. దెన్ నేను చిన్నప్పుడు హైదరాబాద్ లో ఒక జంగుల్ స్క్విరిల్ ఉండేది, అంటే ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్ ఐ థింక్ లేత మనుషులు విచ్ మూవీ ఏదో ఫారెస్ట్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరో ట్రాపర్స్ పట్టుకొని తీసుకెళ్తున్నారట పెద్ద ఉడతని. సో అదేంటంటే మేము వాళ్ళు చంపేస్తామో అని లేదు షీ గేవ్ దమ్ మనీ అండ్ టుక్ ఇట్ అండ్ అది దానికి పెద్ద కేజ్ లాగా కట్టించారు. సో ఇట్ కుడ్ యూనో ప్లే అ లిటిల్ బిట్ అండ్ అదని బయటికి వదిలేవారండి అమ్మ చిన్నప్పుడు. ఐ రిమెంబర్ మా గార్డెన్ లో అది ఆడుకొని మళ్ళీ వెళ్లేది, అమ్మ మాట వినేది ఈవెన్ దో ఇట్ వాజ్ అ ఫారెస్ట్ క్విరల్, పెద్దగా ఉండేది డార్క్ బ్రౌన్. తర్వాత కుక్కలు అయితే మాకు చాలా ఉండేవండి, ఒక 5-6 జనరేషన్స్. అమ్మ చాలా ముచ్చటగా కబుర్లు చెప్పేవారు. మా నాన్నగారు ప్రొఫెసర్ రమణారావు గారు అమ్మ తిరుపతిలో 1965 ఆగస్ట్ లో పెళ్లి చేసుకున్నారు. అమ్మ ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు పెళ్ళైన కొత్తల్లో. ఒక్కొక్కసారి ఆ కుక్కలు వచ్చి ఆ నాన్నగారిని బెడ్ నుంచి తోసేసేవారు. సో చాలా ముచ్చటగా చెప్పేవారు. ఎక్కువ పామరేనియన్స్ ఉండేవి. తర్వాత 1980s లో నుంచి మూడు జనరేషన్స్ ఆఫ్ పామరేనియన్స్ అల్సేషన్స్ ఉండేవండి. అండ్ నాకు నా చెల్లెలకి దోస్ డాగ్స్ ఆర్ వెరీ వెరీ క్లోజ్. బెంజన్న అని ఒక పేట్రియార్క్ ఉండేవాడు పామరేనియన్. తర్వాత రోజీ అని అచ్చు అమ్మలాగా చాలా గ్రాండ్ గా ఉండేది. ఆవిడ గ్రాండ్ మదర్ అయ్యి ఆవిడ గ్రాండ్ చిల్డ్రన్ పప్పీస్ దాకా చూసుకున్నాడు. అమ్మ వాట్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ పర్సనలీ అండి. పాపం వాటికి ఐ మీన్ 7-8 కుక్కలు ఇంట్లో ఉంటే మేకింగ్ షూర్ దే వర్ గెటింగ్ డీ లవ్స్, చేత్తో టిక్స్ ని తీయడము, వాటిని మేకింగ్ షూర్ దేర్ వెల్. సో షీ రియలీ యూస్ టు టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ యానిమల్స్. అండ్ ఒక ఫ్రేజ్ వాడేవారు, ఎప్పుడు ఒక పదం వాడేవారు, నోరు లేని జీవులు అనేవారు. అది ఇప్పుడు కూడా నేను నా స్టూడెంట్స్ కి నా రైటింగ్ లో ఐ ట్రై టు ఎక్స్ప్రెస్ ఇట్ లైక్ కిష్కింద క్రానికల్స్ ఫ్యాంటసీ నావెల్ లో కూడా ఈ థీమ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అమ్మాస్ లవ్ ఫర్ యానిమల్స్ వాస్ స్పెషల్.
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దాట్. అండ్ ఇంకోటి, మీ అమ్మగారు పాలిటిక్స్ కి అదేదో డైరెక్ట్ గా వెళ్ళిపోలేదు, ఆర్ దాని ముందు చాలా చారిటీ వర్క్ చేశారు, అండ్ దట్స్ వాట్ లెడ్ హర్ టు పాలిటిక్స్. ముఖ్యంగా నేను విన్నది అండ్ మీ ఆర్టికల్స్ కూడా నేను చదివింది, ఎస్పెషలీ పూర్ థియేటర్ ఆర్టిస్ట్ కోసం ఆవిడ చాలా తాపత్రయపడ్డారు, చాలా చేశారు. చేసిన తర్వాత అటువంటి ఎక్స్పీరియన్స్ అన్ని తీసుకున్న తర్వాత ఆవిడ పాలిటిక్స్ లోకి వచ్చారని తెలిసింది. దాని వాటి గురించి మీకు తెలిసిన విశేషాలు కొంచెం షేర్ చేసుకోండి వంశీ గారు.
1: 1977-78 ఆ టైంలో స్టార్ట్ చేశారండి ఆంధ్రప్రదేశ్ రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య యాప్టా. అప్పుడు చాలా మంది కళాకారులు ఇంటికి వచ్చేవారు అండ్ చాలా పెద్ద స్కేల్ లో పాపం అంజయ్ గారి చీఫ్ మినిస్టర్ అంజయ్ గారి సపోర్ట్ తో వాటికి చాలా ఫిలాంథ్రోపిక్ సపోర్ట్ తీసుకొచ్చారు. వాళ్ళకి ల్యాండ్ గ్రాంట్స్ అన్ని సురుభి థియేటర్ గ్రూప్స్ నుంచి కూడా ఫ్యామిలీస్ ఇంటికి వస్తుండేవారు. చాలా ఫామ్స్ తప్పటి గుళ్ళు అని ఒక గ్రూప్ వచ్చేవాళ్ళు, తర్వాత మంద హెచ్ అని ఒక గ్రూప్ వచ్చేవారు. సో అప్పుడు అమ్మ మా అందరికి చెప్పారు ఇలా వాళ్ళు చిన్నప్పుడు తరతరాలుగా దీస్ వర్ ద కల్చరల్ పర్ఫార్మర్స్, దీస్ వర్ ద స్టార్స్, దీస్ వర్ ద పీపుల్ కీపింగ్ ద కల్చర్ అలైవ్ అండ్ ఇన్స్పైరింగ్ ది ఆడియన్స్ అనమాట. సో ఈ సినిమాలు వచ్చాక కమర్షియలిజం ఇవన్నీ వచ్చాక ఈ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ చాలా పోతున్నాయి, ఎందుకంటే ఇవి ఒక్క తరం నుంచి ఇంకో తరం నేర్చుకునే కళలు కదా. అండ్ పేట్రనేజ్ పోయాక ఒకప్పుడు రాజులు ట్రెడిషనల్ గా ఉండే వాళ్ళు ఈ కళల్ని పోషించేవారు, మోడర్న్ సెక్యులర్ గవర్నమెంట్స్ వచ్చాక కొంచెం గ్యాప్ వచ్చింది. సో వీళ్ళందరికీ సపోర్ట్ పోతే పాపం ఎదర్ దే ఆర్ బికమింగ్ డెస్టిట్యూట్ ఆర్ ద ఆర్ట్ ఇస్ డైయింగ్ అని షీ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు సపోర్ట్ థియేటర్ ఆర్ట్ ఆ టైంలో. అండ్ జస్ట్ ఐ జంప్ ఫ్రమ్ దాట్ ఇన్ టు వన్ క్వశ్చన్, ఎందుకంటే మనకు టైం తగ్గుతుంది కాబట్టి. అమ్మ రెస్పెక్టెడ్ ఎడ్యుకేషన్ అ లాట్ అండి, అది కూడా నాకు చెప్పాను. ఎందుకంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అమ్మ కూడా ప్రాబ్లీ మ్యారీడ్, ఐ థింక్ హర్ పేరెంట్స్ వాంటెడ్ హర్ టు మ్యారీ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ అ డాక్టర్ ఆర్ అన్ ఇండస్ట్రియలిస్ట్, కానీ షీ మ్యారీడ్ అ ప్రొఫెసర్ అండి, షీ మ్యారీడ్ మై ఫాదర్. సో అమ్మకి విద్వాంసులు పండితులు అంటే గౌరవం ఉండేది, యూనో. అండ్ మా నాన్నగారు కూడా చాలా గౌరవించారు అమ్మ. అమ్మ ఎప్పుడు చెప్పేది, నాన్నగారిని అడిగారట ఇలా సినిమాలు మానేయమంటారా అంటే, హీ సెడ్ నో దిస్ ఇస్ అ గాడ్ గివెన్ ఆర్ట్ యూ షుడ్ నాట్ స్టాప్ అని. సో వాళ్ళిద్దరూ దే సపోర్టెడ్ ఈచ్ అదర్, దే రెస్పెక్టెడ్ ఈచ్ అదర్ ఆర్ట్ ఇంటెలెక్ట్. అండ్ ఒక చిన్న ప్రైవేట్ డీటెయిల్ చెప్పాలంటే, నాకు ఇంతైనా ఇవాళ తెలుగు వస్తుంది, నేను తెలుగు చదవగలను రాయగలను అంటే ఫుల్ క్రెడిట్ టు అమ్మ. ఎందుకంటే అమ్మ నా తెలుగు హోంవర్క్ కూడా నాకు హెల్ప్ చేసేవారు స్కూల్లో ఉన్నప్పుడు. సో మాతృభాష మీద నాకు ఆంగ్లం మీద అంత, ఆంగ్లంలో ఇంకొంచెం ప్రవేశం ఉంది, ఇంగ్లీష్ లోనే బుక్స్ రాస్తూ ఉంటాను, కానీ తెలుగు మీద అభిమానము ఆ సెంటిమెంట్ ఆ గౌరవం ఉందంటే అది ఎంటైర్లీ క్రెడిట్ టు అమ్మ. సో ఐ వాంట్ టు ఎక్నాలెడ్జ్ దాట్ ఆల్సో.
0: తప్పకుండా అండి. యాక్చువల్లీ మీరు నా నెక్స్ట్ అడుగుదాం క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అనేది ఒక నానుడి, బట్ మీ అమ్మగారు ఆ టైంలో యాక్ట్రెస్ గా నిలదొక్కుని చక్కగా రాణించడానికి ఆబ్వియస్లీ మీ నాన్నగారు ప్రొఫెసర్ రమణారావు గారి పాత్ర ఎంతైనా ఉండుంటుంది. అదే ఎలా ఉంది, దానికి మీరు ఎంత క్రెడిట్ ఇస్తారు, వాళ్ళ మధ్యన ఎలా ఉండేది అని అది అడుగుదాం అనుకున్నాను. మీరు చెప్పకనే చెప్పారు, బట్ ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎనీ లైన్ ఆర్ టూ అబౌట్ దాట్ ప్లీజ్ గో అహెడ్ అండి.
1: So, Nangaru was an amazing, amazing, and no one else could. The two of them were the perfect pair in so many ways. I mean, and inkot kod a quick detail I want to add, and ma Padmanagaru pakkintlo unta PPR Vittal garu ma doddamma Seshu doddamma vallandaru cheppevaru entante andi ante Nangaru amman pelli chestunnappudu 1965 lo she was at the peak andi, she was like the fabulous four, she was one of the fabulous four and both mana fab four. And she was so incredibly famous tani, and appellapudu you know anta stars vacharu, it was such a public spectacle. So my family members anevallo inta pedda star inta crowds ivanni chuste baba ivida manto eppudu mix avadu anukunnarata, kani pellayaka she won everybody's heart and my father's side of the family, because he had my father has you know a very big family, you know half a dozen brothers and sisters each. So all andarki amma ante chaala abhimanamu. And so on my father's side of my mother's side of the family, my cousins and my father's side of the family andaru, she really became one of them.
0: Okay.
1: So as a, you know, she was very down to earth. So as a kodal laga kuda she was I think very very generous and kind. సో అది కూడా ఫ్యామిలీ డీటెయిల్ కూడా మా నాన్నగారి ఫ్యామిలీ వైపు నుంచి కూడా ఐ థింక్ ఐ షుడ్ మెన్షన్ దాట్.
0: పర్ఫెక్ట్ అండి. అండ్ కార్యక్రమాన్ని కొన్ని సరదా ప్రశ్నలతో ముగిద్దాం అనుకుంటున్నాను వంశీ గారు మీ పర్మిషన్ తో. ర్యాపిడ్ ఫైర్ అనేది మధ్యకాలం చాలా పాపులర్ అయిపోయింది కాబట్టి జమున గారి గురించి ర్యాపిడ్ ఫైర్ వంశీ గారితో కొన్ని సరదా ప్రశ్నలు అండ్ మీ సమాధానాలు వంశీ గారు. జమున గారు ఆవిడ స్వయం తినడానికి ఇష్టపడే ఫుడ్ ఐటమ్ ఏంటండి పర్సనల్ గా?
1: ఆల్ తెలుగు ఫుడ్స్ ఐ థింక్ షీ లవ్డ్ అండి. ఆవకాయ మాగాయ చాలా ఇష్టం, తర్వాత పచ్చళ్ళు అన్ని అన్ని ఎంజాయ్ చేసేవారు. కూరలు మంచి అరటికాయ వంకాయ చామదుంపలు అన్ని అన్ని సాంప్రదాయమైనవన్నీ షీ లవ్డ్ ఇండియన్ ఫుడ్ తెలుగు ఫుడ్.
0: అండ్ మీ అమ్మగారు వండే వంటల్లో మీ పర్సనల్ ఫేవరెట్ ఒకటే చెప్పాలి?
1: చారు అండి, అమ్మ చారు స్పెషల్ చారు. నాకు నేర్పించారు బర్క్లీ వచ్చినప్పుడు నేర్పించారు. చాలా సంవత్సరాలు జస్ట్ అన్నం చారు పెరుగు పచ్చడిలే నా డైట్, తర్వాత ఇంప్రూవ్ అయ్యాను. అమ్మ చారు చాలా స్పెషల్ గా ఉండే.
0: అండ్ జమున గారికి ఇష్టమైన నటుడు నటి?
1: టఫ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే చాలా మంది ఉంటారు కానీ అందరినీ అడ్మైర్ చేసేవారు. ఓ ముచ్చటగా నెక్స్ట్ జనరేషన్ నుంచి ఒక డీటెయిల్ ఇస్తానండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అమ్మ రోజు ఒక కన్నడం యంగర్ జనరేషన్ కన్నడం స్టార్ ని చాలా ముచ్చటపడేవారు, అది పునీత్ రాజ్ కుమార్. సో రాజ్ కుమార్ గారితో అమ్మ చాలా ఫేమస్ మూవీ చేశారు కన్నడంలో, సాక్షాత్కార అని. సో పునీత్ రాజ్ కుమార్ సినిమా వస్తుందని ఎప్పుడు చెప్తుండేవారు. సో
0: అండ్ మీ అమ్మగారికి నచ్చిన
1: ఓ శ్రీదేవి సారీ సారీ శ్రీదేవి కూడా చెప్పాలండి, నా నోట్స్ లో రాసుకున్నాను మర్చిపోయాను. వెరీ ఫాండ్ ఆఫ్ శ్రీదేవి గారు.
0: ఓకే వెరీ నైస్. అండ్ మీ అమ్మగారికి ఇష్టమైన ఒకటి రెండు పాటలు గుర్తుండి ఉంటే గనుక.
1: మీరు క్విజ్ లో అడిగిన పాట యాక్చువల్లీ అమ్మకి చాలా ఇష్టం అండి. మీకు ఆన్సర్స్ వచ్చాయో నేను చెప్పాను.
0: చెప్పండి, దాని ఫస్ట్ ఆన్సర్ రివీల్ చేసేద్దాం. చెప్పండి.
1: ఫస్ట్ ఆన్సర్ వాజ్ పెళ్లివారం అండి, వాజ్ సంగ్ బై మై మదర్ యమున. ప్లే బ్యాక్ సింగింగ్ అమ్మే చేశారు పిబి శ్రీనివాస్ గారితో. అమేజింగ్ సాంగ్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ మైన్.
0: ఓకే వెరీ గుడ్ అండి. మీ అమ్మగారికి కోపం తెప్పించే విషయం ఏంటి ఆ టైంలో? ఎప్పుడైనా సరే అమ్మో ఇది చేస్తే మా అమ్మగారి కోపం వస్తుందని అని మీరు అనుకునే విషయం ఏంటి?
1: లేజినెస్, ల్యాక్ ఆఫ్ హైజీన్, స్లాపీనెస్, ఇలా పట్టించుకోకుండా అలా అవన్నీ ఉంటే కోపం వచ్చేది. తర్వాత హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగాక కొంచెం బ్యాడ్ డ్రైవింగ్ గురించి కూడా విసుక్కునేవాడు. కామన్ ప్రాబ్లమ్స్.
0: అండ్ జమున గారి కోపం వస్తే కోపం తగ్గించాలంటే ఏం చేయాలి?
1: కొంచెం నవ్విస్తే చాలండి పాపం. కొంచెం నవ్వుతో చాలా చాలా కోపం తొందరగా వచ్చింది, చాలా తొందరగా తగ్గిపోయేది అమ్మ కోపం.
0: మీ అమ్మగారు చేసిన సినిమాలో మీ పర్సనల్ ఫేవరెట్ ఏంటి?
1: అగైన్ టఫ్ వన్ అండి. ఐ థింక్ మిస్తమ్మ గుండమ్మ కథ ఫర్ ష్యూర్. ఐ గెస్ కృష్ణ తులాభారం అండ్ పోయా దొరికితే దొంగలు. షీ వాజ్ అ స్పై, దట్ వాస్ సో కూల్. అండ్ షీ హాడ్ అ ఫ్లైయింగ్ కార్, వెరీ కూల్.
0: అండ్ చివరిగా మీ మాటల్లో జమున గారు అంటే
1: ఫినామినాన్ అండి, ఫినామినాన్. నేను ఆ పదం ఇప్పుడు దాకా చేస్తున్న శ్రీ సత్య మా గురువు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి గురించి ఒక బుక్ రాస్తున్నప్పుడు అబ్బువర్తో మొదలు పెట్టాను. ఇప్పుడు మా గురువుకి వాడిన వర్డ్ నే అమ్మకు కూడా వాడుతున్నాను. షీ వాజ్ అ ఫినామినాన్. అంటే ఇప్పుడు మాట్లాడుతుంటే ఒక మీడియా స్టడీస్ ప్రొఫెసర్ లాగాను ఒక కొడుకు లాగాను రెండు విధాలుగా, దేర్ ఇస్ సో మచ్ ఫర్ అస్ టు లెర్న్ అబౌట్ అవర్ సెల్ఫ్ అండ్ దేర్ ఇస్ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు లెర్న్ అబౌట్ అవర్ మదర్స్ అండ్ ఫాదర్స్ అండి. And because it took me a long time to have her as a mother in a way. Endukante chinnappudu she was so busy, call sheets, 4 or 5 studios every day. Meeru adiganandaku main aasatanu marchipoyanu. Sundays antu emi undedi kadandi vaaniki. Nanu garu okkullo amma kudlo enta busy ga undedi aina she made sure I was well looked after. She was there as a mother for me. And as I get older and I rediscover her, and I see the bond she had with her two grandsons, my son Varenya and my nephew Avish. So prati samacharam vallu iddaru grandsons grandmother kalusukunnappudu detail I imagine, and then amma's presence in the hearts of her millions of abhimanulu avanni kalisi okka sari alochiste she was and she is and she will be a phenomenon. And I'm so grateful that we can remember her on her birthday today.
0: Remember, and indaga nadigina oka rendu trivia questions ki answers cheppestanu. Jay Veera Betala cinema natudu Gummadi garu, Gummadi garu tho cinema prarambham cheyadam jarigindi. Alage indaga mee kosam play chesina clip Missamma cinema nunchi evaru marchipothar cheppandi. And once again telugu cinema unnanta varaku satyabhamaga mana gundello nilichina Jamuna gari gnyapakalu sajeevangane untayi. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనందరికీ తెలియని జమున గారి వ్యక్తిగత జీవిత విశేషాలని, ఎన్నో అపురూపమైన అనుభవాలని మాతో పంచుకున్న ఆమె కుమారుడు వంశీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ వంశీ గారు నిజంగానే మీ మాటలు ఈ కార్యక్రమాన్ని మరింత చిరస్మరణీయంగా మార్చాయి. అండ్ అగైన్ నాకు ఇంకా ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది వంశీ గారు, ఎందుకంటే మనం చాలా టాపిక్స్ అనుకున్నాం, ఇంకా 60% టాపిక్స్ కవర్ కూడా చేయలేదు. బట్ స్టిల్ మీరు టైం తీసుకుని మా ప్రోగ్రామ్కి వచ్చి ఇంతసేపు సుదీర్ఘంగా చెప్పినందుకు ముందుగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి.
1: థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ టు కిరణ్ ప్రభు గారు, విజయ గారు, యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అండ్ టు బేరియా తెలుగు కమ్యూనిటీ ఫర్ సెలబ్రేటింగ్ అమ్మాస్ బర్త్డే ఆన్ ద స్పెషల్ వే టుడే.
0: అండ్ ఎస్ అండ్ దట్ వాజ్ మై నెక్స్ట్ థింగ్. అండ్ ముందుగా కిరణ్ ప్రభు గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, మీతో పరిచయం చేసి కార్యక్రమానికి ఐడియా ఇచ్చి మమ్మల్ని గైడ్ చేసి. అండ్ ఇవాళ నేను కోట్ చేసిన కొన్ని యానెక్డోట్స్ అన్ని కూడా ఆయన జమున గారి మీద చేసిన కార్యక్రమంతో తీసుకున్నవే. సో కిరణ్ ప్రభు గారు ముందుగా మా అందరి తరఫున, విరిజలు టీం తరఫున, విజయ్ గారి తరఫున, నా తరఫున కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి. అండ్ వింటున్న విరిజలు శ్రోతలందరికీ కూడా జమున గారి 90వ జన్మదినం సందర్భంగా మేము చేసిన ఈ చిరు ప్రయత్నం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఈ చక్కని పాటతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మన ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. వంశీ గారు మరొకసారి కృతజ్ఞతలు అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-805.
4: 4658-0546-53 or visit nagaraj homes.com. Data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: బై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit